ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:53 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం, దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో ఈ ప్రసారం ప్రారంభం.

కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు, దేవుని సన్నిధి సందేశం గురించి పాస్టర్ ఆనంద్ పాల్ గారు అందించే సూక్తులు వింటారు. 6:15 భక్తి రంజని. ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తి రంజని దేవీం శరణం గచ్చామి. మొదటిరోజు బాలా త్రిపురసుందరి. 6:35 పొలం పనులు యాసంగిలో ఆవాల పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:00 హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు డి వీణావాణి. ఉదయం 7:15 ఈ మాసపు పాట కాధనరాధా లేధనరాధా, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. 7:20 బతుకమ్మ ప్రత్యేక పాట. 7:35 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు. 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణావాద్యం, మృదంగ సహకారం శ్రీ కె సద్గురుచరణ్.

ఈ ఉదయం 10:03 దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం మొదటి భాగం. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళలు సమాన గౌరవం మీడియా పాత్ర ఈ అంశంపై చర్చా కార్యక్రమం పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఒటార్కర్. ఈ మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం వారసుడు.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీతంలో శ్రీమతి ఎనుగుల శంకరమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో ఆక్వాఫోనిక్స్ విధానంలో చేపల పెంపకం గురించి పచ్చేరు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు అందించే వివరాలు. ఈ రాత్రి 7:15 ఇల్లు వాక్లీ వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ కార్యక్రమాలు. 10:00 రవి ఆశ్రయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో జగదీష్ హుగర్ గారి తబలావాద్యం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల భాగంగా వారసుడు నాటకం వింటారు. రచన శ్రీ పురాణం పండరంగనాథ్, నిర్వహణ శ్రీ ఏ బి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 3:00.

0: ఆకాశవాణి సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं वैष्णवी. प्रधानमंत्री नरेंद्र मोदी

ఆకాశవాణి శ్రోతలందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున నిండైన వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సంకీర్తన 84వ కీర్తన మనం చూసినట్లయితే, కీర్తనకారుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. సైన్యముల అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. ప్రియ శ్రోతలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి అనే ధ్యానాంశాన్ని మనం చూద్దాం. కీర్తనకారులు అంటూ ఉన్నారు కదా, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నా ప్రాణము నా మనస్సంతా కూడా సొమ్మసిల్లుచున్నది నీ ఆలయాన్ని చూడాలని. ఏంటి దేవుని ఆలయం చూడటం, ఏముంది దానిలో గొప్పతనమనం అనే ఆలోచించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధ పరిచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ప్రియులరా, ఆయన మందిరములో ఏముంది అనే సెలవిస్తుందంటే, ఆయన దృష్టి ఉంటుందని, రెండవదిగా ఆయన మనసు ఉంటుందని, మూడవదిగా అక్కడ పరిశుద్ధత ఉంటుందని. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ మందిరాన్ని చూడాలని నా మనస్సు ఎంతో ఆశపడుచున్నది, నా ప్రాణం ఎంతో తలడిల్లుచున్నదని. 122వ సంకీర్తన మొదటి శరణంలో దావీదు అంటాడు కదా, అయ్యా దేవుని సన్నిధికి వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నా మనస్సు ఎంతో సంతోషించింది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఏముంది అని మనం ఆలోచించినట్లయితే, ఆయన దృష్టి ఆ సన్నిధికి వచ్చిన వారిపై ఉంటుంది, ఆయన మనసు వారిపై ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే, ఆ పరిశుద్ధ సన్నిధిలో ఆ పరిశుద్ధత అనేది ఉంటుందని మనం గమనించగలం. ఎందుకంటే రక్తపు యొక్క శక్తి ద్వారా శుద్ధీకరించబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన మనసు ఆయన సన్నిధిపై ఉంటుంది, అక్కడ చేసే ప్రార్థనల వైపు ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళాలి అనేటటువంటి ఆశ ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. మరి ఆయన మందిరానికి వెళితే కలిగే ప్రయోజనం ఏంటో మనం ఆలోచించినట్లయితే, అక్కడ ఎల్లప్పుడూ ఏముంటుంది ఆయన సన్నిధిలో అంటే, నిత్యము స్తుతి ఉంటుంది, ప్రభువుని గూర్చిన స్తుతి ఉంటుంది. స్తుతి ఎక్కడ ఉంటుందో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. దేవదూత సమూహం అంతా కూడా భూలోకానికి ఆయనతో ఏచించి ఆయన సన్నిధిలో ఉన్నవారిని ఆశీర్వదించి వారిని అభిషేకించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్యము స్తుతి ఉంటుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుందని లోకంలో చెప్పగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో స్తుతి ఉంటుంది, కాబట్టి ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. అంతేకాకుండా నాలుగోదిగా మనం చూసినట్లయితే, ఆయన తేజస్సు నిలిచే స్థలమని 84 కీర్తన 5వ చరణంలో ఉంటుంది. ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది, ఆయన తేజస్సు అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ మందిరంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా కీర్తనకారుడు అంటాడు కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని సెలవిస్తుంది. ఏ బలం అనగా, వాక్య బలం మనం అక్కడ పొందగలం, ప్రార్థనా బలం మనం పొందగలం, మా ఆ రీతిగానే కృపా బలం మనం పొందగలం, ఆఖరిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ బలము పొందగలం. ఈ స్తుతి ద్వారా ఎరికో గోడలు కూలిరనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించగలరు. ప్రియ శ్రోతలారా, ఆ రీతిగానే మరొక శ్రేష్టమైన ఆ మాట ఏంటంటే, 6వ చరణంలో అంటాడు కదా, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు అంటారు. వారి కష్టాలలో ఉన్నా, వారు బాధల్లో ఉన్నా, వారు బాకా అనే శ్రమలలోయలో వెళుతూ ఉన్నప్పుడు కూడా వాటిని జలమయంగా చేస్తానని ప్రభువు సెలవిస్తున్నారు. అంటే వాటిని ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసేవారు జయకరంగా మారబడతారు, మహిమ పొందిన వారుగా మారబడతారు. ఇహలోక సంబంధమైన బాధల నుంచి, రోగాల నుంచి ఆయన నిన్ను తప్పించి ఆయన జలమయముగా శ్రేష్టమైన ఉన్నత స్థలము నిలబెట్టడానికి నీ ఎడల ఆయన ఆశ చెబుతున్నాడు. అట్టి శ్రేష్టమైన స్థితిని ప్రియ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.

మీరింతవరకు దేవుని సన్నిధి సందేశం గురించి పాస్టర్ ఆనంద్ పాల్ గారు అందించిన సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి

ఓం దేవీం శరణం గచ్చామి. సౌందర్య రాశిగా అవతరించిన పరాశక్తి పేరే బాలాత్రిపుర సుందరి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనే మూడు పురాలలో విహరిస్తూ మూడు పురాలను అతిక్రమించి వెలుగొందే పరాశక్తియే బాలాత్రిపుర సుందరి. బంగారు వీణెను మీటుతూ, మధుర గీతాన్ని ఆలపిస్తూ, మాల్యభూషణాలతో అలంకృతయ్యి మందస్మిత కాంతులతో భక్తులు తమ మనోవేదనలను విస్మరించేలా చేసి వారికి సర్వసిద్ధులు సమకూర్చే పరమ కృపాళువు దేవి బాలాత్రిపుర సుందరి. ఆమె ఓంకార స్వరూపిణి. ఒక్కసారైనా ఆమె ఎందు లగ్నమైతే చాలు మనస్సు, మానవుడు ధన్యుడైపోతాడు. ఆ తరువాత ఎటు అతని మనస్సు ప్రసరించినా ఆ త్రిపుర సుందరియే కనిపిస్తుంది. అతని శిరస్సు ఎటు తిరిగినా అమ్మ పాదాల విందాలే అతనికి సాక్షి.

మీరింతవరకు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి బాలా త్రిపుర సుందరి మొదటి రోజు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ ఆకాశవాణి.

పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలిచ్చే కార్యక్రమం. ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో యాసంగిలో ఆవాల పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు యాసంగిలో వివిధ పంటల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఇలా తెలియజేస్తున్నారు. యాసంగి ఆవాల సాగులో యాజమాన్య పద్ధతులు. మన భారతదేశం నూనె గింజలపై స్వయం సమృద్ధి లేక ఇంకా ఇతర దేశాలపై ఆధారపడుతుంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నూనె వినియోగం కూడా పెరుగుతుంది. తద్వారా నూనె గింజల దిగుమతి కోసం చాలా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెడుతుంది. ఈ ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం నూనె గింజల ఉత్పత్తి పెంచడం. ఈ నూనె గింజల ఉత్పత్తి పెంచుకోవడానికి ఒక ప్రణాళిక బద్ధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇందులో ముఖ్యంగా నూనె గింజల పంటల పెరుగుదల మరియు వాటికి కావాల్సిన వాతావరణ పరిస్థితులను బట్టి సాగుని విస్తరించాలి. ఈ ప్రత్యామ్నాయ పరిస్థితులలో తెలంగాణలో యాసంగిలో ఆవాల సాగు చాలా చక్కటి పరిష్కారం. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం ఆవాల సాగులో 3వ స్థానంలో ఉంది. తక్కువ నీటి ఆవశ్యకత మరియు సాధారణ యాజమాన్య పద్ధతులతో ఆవాలను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఉత్తర భారతదేశంలో ఈ పంటను యాసంగిలో వర్షాధారిత పంటగా వేస్తారు. ఈ మధ్య కాలంలో వీటి సాగు ఉత్తర తెలంగాణ రాష్ట్రానికి 1000 ఎకరాలకు విస్తరించింది. దక్షిణ తెలంగాణ మండలంలో ఇంకా ఇది ప్రాచుర్యం పొందవలసి ఉంది. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచే క్రమంలో యాసంగిలో ఆవాలను సాగు చేయడం ఒక మంచి పరిష్కారం. ఆవాల సాగులో ఉపయోగాలు: జొన్న, మొక్కజొన్న, వరి, చిరుధాన్యాలు, అపరాలు వంటి స్వల్పకాలిక రకాలు వర్షాకాలంలో సాగు చేసినప్పుడు తర్వాత పంటగా ఆవాలను సాగు చేయొచ్చు. తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్య పద్ధతులతో మధ్యరకమైన నేలల్లో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. అడవికి దగ్గరలో ఉన్న క్షేత్రాలు ఆవాల సాగుకు చాలా అనుకూలం. స్వల్పకాలిక పంట, తేనెటీగల పెంపకం కూడా చేయవచ్చు. మార్కెట్లో మంచి విలువ కూడా ఉంటుంది. తక్కువ నీటి ఆవశ్యకత సరిపోతుంది. ఆవాల సాగు: ఆవాల పంటను తేలికపాటి నుండి బరువైన నల్లరేగడి నేలల్లో కూడా వేసుకోవచ్చు. దీన్ని అక్టోబర్ మొదటి పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చు. 1 ఎకరాకు 2 నుండి 2.5 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాక్టన్ అనే శిలీంద్రనాశిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఎకరా మోతాదు విత్తనానికి 5 కిలోల ఇసుక కలిపి గొర్రు సహాయంతో విత్తుకోవాలి. విత్తేటప్పుడు సాలుకి సాలుకి 45 సెంటీమీటర్లు ఎడంతో మరియు ఒక సాలులో మొక్కకి మొక్కకి 15 నుంచి 20 సెంటీమీటర్లు దూరంగా ఉండేటట్లు నాటుకోవాలి. అనువైన రకాలు: మంచి దిగుబడుల కోసం TRMRIJ 31, NRCHO 101, పూస తారక్, పూస జగన్నాథ్, పూస అగ్రాని నుండి 120 రోజుల వ్యవధిలో ఎకరానికి 6 నుండి 7 క్వింటాల దిగుబడిని ఈ ప్రాంతంలో పొందవచ్చు. అలాగే ప్రైవేట్ రంగంలో శ్రద్ధ, కోరల్ 432 రకాలు కూడా ప్రసిద్ధి చెందినవి. సేద్యం: ఇక సేద్యం విషయానికొస్తే భూసార పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి ఎరువులను వినియోగించడం క్షేమం. ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువు విత్తే ముందు మరియు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియంనిచ్చే ఎరువులు వేసుకుని 2వ దఫా నత్రజనిని ఎరువులను 55 నుండి 60 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. కలుపు నియంత్రణకు విత్తిన 48 గంటల్లోపు పెండి మిథాలిన్ 5 మిల్లీలీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రతి 20 నుంచి 30 రోజులకు వరుసల మధ్య అంతర సేద్యం చేయాలి. మొత్తంగా 3 నుండి 4 తడుల ద్వారా 300 నుండి 400 మిల్లీలీటర్ నీరు కీలక దశల్లో తప్పనిసరిగా అందించాలి. అంటే విత్తే సమయం, కొమ్మలు ఏర్పడే దశలో మరియు పూతకాయ ఏర్పడే దశలో, ఇలాంటి దశలో తప్పనిసరిగా అందించాలి. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. సాప్లై: ఈ పురుగు ఆకుపై చిన్న చిన్న రంధ్రాలు చేసి తింటూ ఈ నెలను

0: మిగిలిస్తాయి. ఈ పురుగు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుల తెల్లటి బుడిపెల్లాంటి పదార్థం ఏర్పడితే మెటాలాక్సిల్ అనే శిలీంధ్ర నాశినిని 6 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి ద్వారా లేదా 2 గ్రాములు మెటాలాక్సిల్ లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పేనుబంక ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేసుకోవాలి. బాగా చలికి మెల్డ్యూ తెగులు సంక్రమించినట్లయితే మైక్లోబ్యూటానిల్ 1 గ్రామ్ లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ టెబ్యూకొనజోల్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక పంటకోత విషయానికొస్తే పంట పక్వానికి వచ్చినప్పుడు కాయలు పసుపు రంగుకి మారుతాయి. మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని కాయల నుండి వేరు చేయాలి. విత్తనాలలో తేమ 8 నుంచి 9% వచ్చే వరకు ఆరబెట్టాలి. రైతు సోదరులు, శాస్త్రవేత్తలు చెప్పిన యాసంగి ఆవాల సాగులో యాజమాన్య పద్ధతులు ఆవాల పంటల్లో వ్యవసాయ పనులు చేపడితే మంచి అభివృద్ధిని సాధించగలరు.
1: మీరు ఇంతవరకు యాసంగిలో ఆవాల పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
0: ఆకాశవాణి సమయం 6:45 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానాన్ని

0: కి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట రెండవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంత వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్ నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టవర్స్ కావచ్చు, బంగ్లాలు కావచ్చు, జడ్జిస్ బంగ్లాలు కావచ్చు డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంత వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలాత్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ రెండవ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
3: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య తమిళనాడు రాజ్యస్య చెన్నై నగరే 13,000 కోటి రూప్యకాణాం పరియోజనానాం ఉద్ఘాటనం కరిష్యతి. ప్రధానమంత్రి చెన్నై మెట్రో రైల్ పరియోజనాయాః తస్య ఖండస్య మెట్రో రైల్ సేవాయాః శుభారంభం కరిష్యతి, యస్య నిర్మాణం प्रायः नवचत्वारिंशत् कोटि रूप्यकाणां व्ययेन कृतमस्ति. श्रीमोदी पोरूर बायपास स्थानकात् पूनमल्ली बायपास स्थानक पर्यन्तं पुनश्च तत्रतः चेन्नई मेट्रो रेल यानेन यात्रामपि करिष्यति. पूनमल्ली पोरूर मार्गे उन्नत संकेत प्रणाली युक्ता 3.7 किलोमीटर मिता दीर्घा द्विस्तरीया संरचना अस्ति.

0: चालक विहीन संचालनाय निर्मिता अस्ति। प्रधानमंत्री पञ्चाशदधिक सप्तशत कोटि रूप्यकेभ्यः अधिक मूल्यानां रेल मार्गाधारभूत संरचना परियोजना राष्ट्राय समर्पयिष्यति तथा तासाम् उद्घाटनमपि करिष्यति। एतासु अमृत भारत स्थानक योजनायाः अन्तर्गतं पुनर्विकसितानि पलनी वेल्लोर कैंटोनमेंट अम्बा समुद्रम परमकुडी नमक्कल चेत्येतेषु स्थानेषु स्थितानि पंच अमृत स्थानकानि सम्मिलितानि सन्ति। श्रीमोदी पोरूर सरोवरस्य समीपे स्थिते जलाकंडेश्वर मंदिरे दर्शनं पूजनं च करिष्यति। प्रधानमंत्री धनधान्य कृषि योजनायाः अद्य एकं वर्षं सम्पूर्णम्। इयं योजना विगतवर्षे अस्मिन्नेव दिने देशस्य शत आकांक्षी कृषि जनपदेषु कृषेः सुदृढीकरणाय प्रारब्धा आसीत्। अस्माकं वार्ताहरानुसारम् अस्याः योजनायाः अन्तर्गतं एकादश मन्त्रालयानां विभागानां च षट्त्रिंशत् केन्द्रीय योजनाः राज्यप्रशासनानां योजनाभिः निजक्षेत्रस्य सहभागितया च समन्विताः सन्ति। अस्याः योजनायाः उद्देश्यं प्रत्येकस्य जनपदस्य विशिष्टानां कृषि सम्बद्धानां आवश्यकतानां पूर्तिः अस्ति। संस्कृत वार्तायाः संस्करणमिदं आकाशवाणीतः प्रसार्यते।
1: आकाशवाणी वार्ताभिः संयुज्यन्ताम् एक्सपटले HAIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु। अथ सद्यो वृत्तान्ताय च newsonair.gov.in इति जालपुटम् अवलोकन्ताम्।
0: रक्षामन्त्री राजनाथसिंहः युवकेभ्यः नीति निर्माण समये तेषाम् आकांक्षाः आवश्यकताः तथा परिवर्तनशीलाः परिस्थितयः विचारणीया इति आवश्यकतायां बलं दत्तवान्। नवदिल्ल्याम् आयोजितं नरेन्द्रमोहन व्याख्यानं सम्बोधयन् श्रीसिंहः उक्तवान् यत् समयस्य परिवर्तनशीलानाम् आवश्यकतानाम् अनुरूपं प्रशासनम् अधुना युवकेभ्यः नीतिः इति अवधारणायाः परं गत्वा युवजनैः निर्मिता नीतिः तथा युवजनैः सह निर्मिता नीतिः इत्येतयोः दिशयोः अग्रे सरति। उत्तर रेल मार्गेण घोषितं यत् अद्य सर्वाणि रेलयानानि स्वसामान्य समय सारण्यनुसारं प्रचलिष्यन्ति। रेलविभागेन ह्यः प्रातः चतुर्वादनात् अपराह्णे द्विवादन पर्यन्तं नई दिल्ली हजरत निजामुद्दीन रेलस्थानकयोः आगन्तव्यानि मेल एक्सप्रेस रेलयानानि निरस्तानि कर्तुं निर्णयः गृहीतः आसीत्। विश्वस्य दीर्घतमेषु नृत्योत्सवेषु अन्यतमः नवरात्र महोत्सवः अद्य गुजरात राज्ये महता उत्साहेन भक्तिभावेन च प्रारभते। नवदिनात्मकः अयं महोत्सवः दुर्गादेव्याः नवानां स्वरूपाणाम् आराधनायै समर्पितः अस्ति। शारदीय नवरात्रस्य प्रथमदिने अनेके श्रद्धालवः गुजरातस्य प्रसिद्धेषु देवी मन्दिरेषु दर्शनार्थं गच्छन्ति। महोत्सवकाले सुरक्षां सुनिश्चेतुं गुजरात आरक्षिदलेन राज्यस्य 22,000+ गरबास्थलेषु व्यापकाः सुरक्षाव्यवस्थाः कृताः सन्ति। भवद्भ्यः सर्वेभ्यः नवरात्र महोत्सवस्य हार्दिक्यः शुभकामनाः इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వినండి హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు డి వీణావాణి.
3: హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ వంతెన నిర్మాణం పనుల కోసం 2,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎండీఆర్ ప్లాన్ 2026-27 కింద ఈ అదనపు బడ్జెట్ ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 468 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు. గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ మార్గంలో ఈ హైలెవెల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘకాల రవాణా ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. హనుమకొండ జిల్లాలోని భద్రకాళి ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులను వేగవంతం చేయాలని

0: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా, సజావుగా సాగాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టులో భాగమైన గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులు హనుమకొండ జిల్లాలో తుది దశకు చేరుకున్నాయి. గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అనుసంధానించి ఆయకట్టు ప్రాంతాలను స్థిరీకరించడంతో పాటు విస్తృతమైన ఆయకట్టును సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీంతో భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడా తదితర మండలాల్లో భూసేకరణ జరుగుతోంది. హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ భీమదేవరపల్లి మండలంలోని గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లారం గ్రామంలో పర్యటించిన ఆయన కెనాల్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటరు ఓటరుగా నమోదుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదుపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు కోసం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఫారం 18 ద్వారా అన్ని వివరాలను నింపి గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్దికి ప్రపంచ బ్యాంక్ తగిన సహకారం అందిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం అహ్లువాలియా ఖినిజ్ వెల్లడించారు. ఇటీవల హనుమకొండలోని కూడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం అహ్లువాలియా ఖినిజ్, అపూర్వ సెన్ని, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వరంగల్ మహానగరాభివృద్ది కోసం మల్టీలెవెల్ పార్కింగ్, సెంట్రల్ ఫుడ్ ప్లాజా, రోప్వే, సెంట్రల్ బిజినెస్, స్మార్ట్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వివరాలను దృశ్య రూప ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. వరద ముంపు నివారణ ప్రాజెక్టుకు నిధులివ్వాలని ప్రత్యేకంగా విన్నవించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని, అందులో భాగంగానే జిల్లాలో పర్యటిస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ముందున్న స్థలాన్ని రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు 1 ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద శాశ్వత బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన రైల్వే శాఖ ద్వారా ప్రతిపాదిత భూమిని సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. పాడి గేదెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముందడుగు వేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పాడి గేదెల పెంపకంతో ప్రతి నెల నమ్మకమైన ఆదాయం వస్తుందన్నారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యనందించే లక్ష్యంతో జర్మనీకి చెందిన ప్రఖ్యాత రూట్లింగెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
1: మీరింతవరకు హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల

0: ఆధ్వర్యంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table. It is to make global governance more democratic, more responsive, and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదకద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి.

రోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేట్ రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట కాదనరాధ లేదనరాధ. ఈ పాటకు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. వినండి కాదనరాధ లేదనరాధ ఈ మాసపు పాట.

మీరింతవరకు కాదనరాధా వేదన లేదనరాధా ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

హైదరాబాద్ అంతా సందడితో కోలాహలంగా ఆడపడుచుల ఆటల పాటలతో కోలాహలంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది కదా. ఎక్కడ చూసినా పూలు, ఆడవారు బతుకమ్మలు ఆడటం నిన్నటి నుంచి

ప్రారంభమైపోయింది. మరి ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఊరూరా, వాడవాడ, పల్లె పల్లెన ఆడపడుచులంతా కలిసి సరదాగా సందడిగా ఆటలతో పాటలతో సందడి చేస్తూ ఉన్నారు మన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. అదే బతుకమ్మ పండగ వచ్చేసింది, నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది కూడా. ఎంగిరి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ బతుకమ్మ ఆడవారి ఆత్మగౌరవాన్ని అందరికీ తెలియచేస్తుంది, వారి యొక్క ఐక్యతను ఇది గుర్తు చేస్తుంది మనకి. తెలంగాణ రాష్ట్ర పండుగగా ఏర్పడిన ఈ బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు మన తెలంగాణ ఆడపడుచులు. మరిన్ని విశేషాలు ఈ బతుకమ్మ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

0: విన్నాం కదా ఆడపడుచులంతా సరదాగా చప్పట్లు కొడుతూ పాడుకునే బతుకమ్మ పాటను. మరి పూలనే దేవుళ్ళుగా కొలిచే పండుగ ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్విజ శుక్ల అష్టమి వరకు అంటే 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటాము. ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దెల బతుకమ్మతో ముగుస్తుంది. రాష్ట్ర ప్రజలంతా తమ ఇళ్లలో పూలను అందంగా పేర్చి మేరు పర్వతంలా పేర్చి బతుకమ్మను ఒకచోట ఉంచి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆనందంగా తమ పాటల ద్వారా వెలుబరుస్తారు ఈ బతుకమ్మ పండుగను. 1000 ఏళ్ల నుంచే జరుపుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు ఈ పండుగను. దీని వెనకాల ఉన్న కథ చరిత్ర గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న వాణిజ్య ప్రకటన విందాం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మరి అసలు ఈ బతుకమ్మ వెనక చరిత్ర ఏంటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మన ఈ రాష్ట్రాన్ని చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు పాలనలో బతుకమ్మ పండుగ ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. రాజు ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలుండేవి. అయితే ధర్మాంగద రాజు దంపతులకు పిల్లలు లేకపోవడంతో అనేక పూజలు నిర్వహించిన తర్వాత నోములు ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆమెకి లక్ష్మి అని పేరు పెట్టారు. అయితే ఆమె ఎదుగుతున్న సమయంలో అనేక ప్రమాదాలు భార్య నుంచి బయటపడిందట. వరుస ప్రమాదాలు ఎదురవుతూ ఉండటంతో రాజు దంపతులు ఆందోళన చెంది ఈ క్రమంలోనే పండితుల సూచనల మేరకు ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టగా ఆమె తనకు ఎదురవుతున్న గండాలను ఎదిరించి జీవించిందని చెప్తారు. ధర్మాంగద రాజు ఈ బతుకమ్మను పురస్కరించుకొని అమ్మవారిని పూజించేవారని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ధర్మాంధక రాజుకు సత్యవనికి దంపతులకు వారికి 100 మంది 100 కొడుకులు కూడా కోల్పోయిన తర్వాత ఈ లక్ష్మీదేవి అనే అమ్మాయి జన్మించిందట. ఆమెకి కూడా అనేక గండాలు ఎదురవుతూ ఉండటంతో ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టి బతుకమ్మ బతుకమ్మ అని పిలుస్తూ ఉండేవారట. ఇది ఒక కథ. ఇప్పుడు విందాం ఒక బతుకమ్మ పాట.

ఇలా రోజు 9 రోజుల పాటు 9 నైవేద్యాలను సమర్పిస్తూ రోజు సాయంత్రం బతుకమ్మను ఆడుతూ ఉంటారు. మరి నిన్న ఎంగిలి పూల బతుకమ్మ, ఈరోజు అటుకల బతుకమ్మ, రేపు ముద్దపప్పు బతుకమ్మ, ఇలా రోజు రోజు ఒక్కొక్క పేరుతోటి నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇది ఇలా రోజుకొక పేరుతో అమ్మవారిని గౌరీదేవిని కొలుస్తూ పూలను అలంకరించి పూజ చేస్తూ ఉంటారు. రోజుకొక నైవేద్యం, రోజుకొక పేరుతో అమ్మవారిని నైవేద్యాలు పెట్టుకుంటూ ఈ బతుకమ్మ పండుగ సంబరంగా ఆడపడుచులు జరుపుకుంటూ ఉంటారు మన ఈ తెలంగాణలో. ఇది మన తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ పాటలు, ఈ ఆటలు, ఇదంతా, ఈ కోలాహలం, ఈ 9 రోజులు మనం కూడా ఆనందిద్దాం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:35. ఇప్పుడు వినండి స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు.

0: In men's cricket, India will face West Indies in the third T20 International at Holkar Stadium in Indore today. The match will begin at 7 p.m. Indian Standard Time. The five-match series is level at 1-1 after West Indies defeated India by 6 wickets in the second T20 International in Ranchi on Friday evening. The match witnessed a run fest with 501 runs scored as West Indies chased down India's target of 250 with more than an over to spare. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Saira. NIA registers case begins probe into Fly Dubai Act attack, writes Hindustan Times, while Sunday Pioneer headlines NIA registers FIR to probe conspiracy in Fly Dubai cockpit attack. The Sunday Express writes, circumstances changed. U.S. trade pact to be finalized accordingly, says Commerce and Industry Minister Piyush Goyal. The Sunday Statesman reports, UP Chief Minister Yogi Adityanath accepts Akhilesh's challenge to contest from Ayodhya, asks him to follow suit. The Sunday Express writes, rupee near 97 versus dollar, RBI unveils measures to curb speculation. And finally, Lakme Fashion Week, returning to Delhi this week, will see designers experimenting with their signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best looking foot forward. And with that, it's back to you, Saira.
0: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhan Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day-long festival to worship goddess Durga begins with religious fervour and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani, Hyderabad Kendram. ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాలు మరొకసారి శ్రోతల సౌకర్యార్థం. ఈ ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణావాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురుచరణ్. ఉదయం 10:03 దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం మొదటి భాగం వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళలు సమాన గౌరవం మీడియా పాత్ర ఈ అంశంపై చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు కె సునీతారాణి ప్రొఫెసర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఒటోర్కర్. ఇక 14:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో వామనుడు నాటకం వింటారు. ఈ నాటకం రచన శ్రీ పురాణం పండరి రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇక 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏనుగుల శంకరమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు వింటారు.

6:30 సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మేర ప్రాయోజిత కార్యక్రమం. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలో ఆక్వాఫోనిక్స్ విధానంలో చేపల పెంపకం గురించి పచ్చేరు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు అందించిన వివరాలు. 7:15 ఇల్లు వాక్లి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్యా.

0: రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతాయి. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో జగదీష్ హుగార్ గారి తబలావాద్యం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి శ్రోతల సౌకర్యార్థం ఈనాటి ప్రసార వివరాలు మరొకసారి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు విందాం కొన్ని.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: నా పేరు డాక్టర్ నిఖిల్ అండి. ఐఎమ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఏదైనా ఆరోగ్య సమస్యలు, గడ్డలు కానివ్వండి, మానని పుండ్లు కానివ్వండి, చర్మంలో వచ్చే కొన్ని రకాలైన మార్పులు చేర్పులు కానివ్వండి, లేదా ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉంటే, దీర్ఘకాలికంగా కొంత ఉంటే కూడా, వాటిని చిన్న చిన్న పరీక్షల్లో మనం గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటే, అవసరమైన పెద్ద పరీక్షలు చేసుకోవడము అండ్ తొందరగా పసిగట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా యాడిక్వేట్ ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్స్ అన్నీ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉందండి.
3: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
4: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
3: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
5: మేరి ప్యారే దేశవాసియో,
4: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
3: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11:00 మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: ఆకాశవాణి సమయం 8:35 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణావాయిద్యం వింటారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. ముందుగా సీతమ్మ మాయమ్మ వసంతరాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం వింటున్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. చివరిగా వాసుదేవయని కళ్యాణి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం విన్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 9:35. చిత్రసీమ ఇందాం. ఈరోజు దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం. నిన్న బతుకమ్మ ప్రారంభమైంది, ఈరోజు దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రులు ఆశ్వీజమాసం శుక్లపక్ష పాడ్యం నుండి నవమి వరకు లోక కళ్యాణం కోసం జగన్మాతను ఆరాధించే అత్యంత పవిత్రమైన పుణ్యకాలం. ఈ 9 రోజులు దేవి ఆరాధన ప్రత్యేకంగా నడుస్తుంది. దేవతలకు 1 సంవత్సరము మానవులకు 1 రోజుతో సమానం కాగా, దక్షిణాయనంలో వచ్చే శరదృతువు కాలము దేవతలకు వేకువజాము, అంటే బ్రహ్మీ ముహూర్తం లాంటిదన్నమాట. అందుకే ఈ శరన్నవరాత్రుల ఉపవాసన ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత చేకూర్చుంది. నవరాత్రుల్లో లలితా త్రిపురసుందరి దేవి మహిషాసురమర్దినిగా, దుర్గగా, బాలా త్రిపురసుందరిగా, సరస్వతిగా, లక్ష్మిగా, గాయత్రిగా, ఇలా అనేక రూపాల్లో అవతరించి భక్తులను ఆశీర్వదిస్తుంది. వివిధ రూపాల్లో అమ్మను రోజుకొక రూపంలో అలంకరించి పూజిస్తారు.

0: 10 లక్షల లాటరీ నాకు.
1: శరన్నవరాత్రుల వెనుక ముక్కోటి దేవతలకు కష్టాలను తీర్చిన జగన్మాత విజయగాథ దాగి ఉన్నవి. మహిషాసురు మర్దినిగా లోకాలను పీడిస్తున్న మహిషాసురుడనే రాక్షసుని అంతం చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్తో ఆదిపరాశక్తి ఆవిర్భవించింది. 9 రోజుల పాటు హోరాహోరీగా సాగిన యుద్ధం తర్వాత ఆశ్విజ శుక్ల నవమి రాత్రి అమ్మవారు మహిషాసురుని సంహరించి మహిషాసురు మర్దినిగా నిలిచింది.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మహిషాసురవధ అనంతరం భండాసురవధను కూడా సంహరించింది. లలిత ఉపాఖ్యానం.

ప్రకారం భంఢాసురుణ్ణి క్రూరత్వానికి ముగింపు పలకడానికి శ్రీచక్ర నివాసినిగా ఆయన లలిత, త్రిపురసుందరీదేవి మహాకామేశ్వరి సమేతంగా ఆవిర్భవించి అతన్ని వధించి దేవతలకు స్వర్గరాజ్యాన్ని తిరిగి ప్రసాదించింది. ఇక విజయదశమి ప్రాశస్త్యం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా 10వ రోజు విజయదశమి జరుపుకుంటాము. ఇదే రోజున శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించడానికి, అలాగే మహాభారతంలో అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన తన ఆయుధాలను తీసి ఉత్తర గోగ్రహణ యుద్ధంలో శత్రువులను ఓడించాడని పురాణాలు చెప్తున్నాయి. విజయదశమి మనకు విజయాన్నే ప్రాప్తిస్తుంది, ప్రసాదిస్తుంది కూడా ఆ అమ్మ. ఈ నవరాత్రుల్లో అమ్మను శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజించి కొలిసే భక్తులను కొంగు బంగారమై ఉంటుంది అంటారు. నవరాత్రుల్లో కలశస్థాపనతో శాస్త్రోక్తంగా కలశాన్ని స్థాపించి అఖండ దీపారాధన చేసి స్తోత్ర పారాయణాలతో రోజూ అమ్మవారిని అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి మరియు మహిషాసురమర్దిని స్తోత్రాలను పఠించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. ఇంకా దీనిలో ప్రధానంగా కుమారీ పూజలు. నవరాత్రుల్లో చిన్నపిల్లలను 2 నుండి 10 సంవత్సరాలలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పాదపూజ చేసి కొత్త బట్టలు, గాజులు, తాంబూలం సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ కుమారీ పూజ. ఇది మన నవరాత్రుల యొక్క ప్రాశస్త్యం క్లుప్తంగా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
4: నా పేరు డాక్టర్ నిఖిల్ అండి. ఐఎమ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఏదైనా ఆరోగ్య సమస్యలు, గడ్డలు కానివ్వండి, మానని పుండ్లు కానివ్వండి, చర్మంలో వచ్చే కొన్ని రకాలైన మార్పులు చేర్పులు కానివ్వండి, లేదా ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉంటే, దీర్ఘకాలికంగా కొంత ఉంటే కూడా, వాటిని చిన్న చిన్న పరీక్షల్లో మనం గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటే, అవసరమైన పెద్ద పరీక్షలు చేసుకోవడము అండ్ తొందరగా పసిగట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా యాడిక్వేట్ ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్స్ అన్నీ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉందండి.
5: ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాశీపూర్లో చెన్నై చేరుకుంటారు. చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. పూనామల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించిన తర్వాత మోదీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఢిల్లీ పోలీసులు అమలు చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ట్రాఫిక్ ఆంక్షలు, సడలింపులు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంటాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎల్నీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల రూపాయల వ్యయంతో హైవే విస్తరణ పనులు జరుగుతాయని తెలియజేశారు. దసరా సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట వ్యాప్తంగా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో 2వ రోజైన ఈరోజు అటుకుల బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. రష్యా నుంచి డీజిల్ ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకున్న మర్నాడే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్కు కొత్త అధ్యకుడు అవసరమని అన్నారు. జెలెన్స్కీ ఇక ఎంతమాత్రమూ పనికిరారని, యుక్రెయిన్ వాసులు కొత్త అధ్యకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫిట్ ఇండియా సండేసోన్ సైకిల్ డ్రైవ్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో నిర్వహించారు. నమోఘాట్ నుంచి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ర్యాలీ జరిగింది. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ప్రకటించిన దేవీ నీరాజనం కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి దేవీ నీరాజనం. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక. వినండి దేవీ నీరాజనం ధారావాహిక మొదటి భాగం.
2: ఓం శ్రీమాత్రే నమః. శ్రోతలకు నమస్కారం. శరన్నవరాత్రుల సందర్భంగా సమర్పించే దేవీ నీరాజనం ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం.

ఈ శరన్నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి. శరదృతువు రాకతో లోకంతో పాటు లోకమాత కూడా ఆనందిస్తుంది. ఈ శరన్నవరాత్రులలో 108 శక్తి రూపాలను దాల్చిన అమ్మవారు అష్టాదశ పీఠాలలో జాగృతమై నవదుర్గలుగా సాక్షాత్కరించి భక్తులను అనుగ్రహిస్తుంది. నవ అంటే 9. నవ అంటే నూతనమైనది, కొత్తది అని అర్థం. అంతేకాదు, నవ పూర్ణత్వానికి సంకేతం. ఈ 9 రాత్రులలో దేవీ నీరాజనం అని త్రికరణ శుద్ధిగా ధ్యానించి స్మరించి పూజిస్తే అమ్మవారిని సంవత్సరమంతా పూజించిన ఫలితాన్ని పొందుతారని దేవి భాగవతం చెబుతుంది. అసలు దేవి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలను పరిపాలించే మహిమాన్విత శక్తి స్వరూపం. ప్రపంచమంతా నిండి ఉన్న ఆ విశ్వ చైతన్య శక్తి జగజ్జననిగా ఆరాధింపబడుతుంది.

తేజో విరాజితయై అపరాజితగా భాసిల్లే జగన్మాత యుగ యుగాలుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ సృష్టి స్థితి లయ కారిణియై భక్త కోటిని తరింపచేస్తుంది. బ్రహ్మ సృష్టి రచన చేసిన, విష్ణువు సృష్టిని పాలించిన, శివుడు లయకారునిగా మారిన అన్నీ అమ్మవారి ఆదేశానుసారంగా జరిగేవే. అంతటి మహత్తుగల జగన్మాతకు అత్యంత ప్రీతిపాత్రమైన కాలం శరత్కాలం. పూజలకు, తపస్సుకు, ఉపాసనకు అనువైన ఈ శరత్కాలములో విశిష్టమైనవే దేవీ నవరాత్రుడు.

ఆశ్వీజశుద్ధ పాడ్యమి మొదలు మహర్నవమి వరకు అనగా 9 రోజులను శరన్నవరాత్రులని దేవీ నవరాత్రులని అంటారు. ఈ నవరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారిని ఆరాధిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రాప్తిస్తాయి, శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి, ఈతి బాధలు తొలగి సస్యవృద్ధి ధనధాన్య వృద్ధి జరిగి జగత్తు సుభిక్షమైపోతుంది. నవరాత్రి వ్రతాచరణ చేయలేకున్నా కనీసం ప్రతిరోజు అమ్మవారి ఆయా నవదుర్గా స్వరూపాలను దర్శించి నివేదన చేస్తే చాలు, అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారని దేవీ భాగవతం చెబుతుంది.

దేవీ నవరాత్రుల్లో అమ్మవారు 9 రూపాలలో దర్శనమిస్తుంది. అవి వరుసగా శైలపుత్రిణి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధదాత్రి.

0: ఆత్మనా.
1: దేవీ నవరాత్రులలో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు ముందుగా దేవీ మండపాన్ని నిర్మించి గోమయంతో శుద్ధి చేసి రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. మండపానికి చుట్టూ మామిడి తోరణాలు, పూలమాలలు అమర్చి మండపములో వేదిక మధ్య భాగాన సింహాసనాన్ని స్థాపించి తెల్లని వస్త్రాన్ని పరచి దివ్యాంబరధారిణి చతుర్భుజాలతో దివ్యాయుధాలను ధరించిన జగదంబికను ప్రతిష్ఠించి సకల నదీ తీర్థాలతో కలశస్థాపన చేస్తారు. సాధారణంగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి హస్తానక్షత్రంతో కూడి ఉంటుంది. దీనిని నందాతిథి అంటారు. అంటే తిథులను ఐదు రకాలుగా విభజించారు. అవి నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనేవి. నందతిథిలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తారు. ఈ విధంగా కలశస్థాపన అనంతరం సంకల్పం చేసి షోడశోపచార విధులతో దేవీ పూజను చేస్తారు. తొలినాడు అనగా ఈ పాడ్యమి నాడు ఉత్తమమైన నవరాత్రి వ్రతాచరణకు ఎలాంటి విఘ్నాలు కలగకూడదని కోరుకొని దేవీ అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని అర్థిస్తారు.

దేవీ మండపాన ప్రతిష్ఠితమైన అమ్మవారిని దుర్గా స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారి వివిధ అవతారాలను ఒక్కో రోజున ఒక్కో రూపున దేవీ తత్వాన్ని ఆపాదించి అర్చిస్తుంటారు. ఈ అమ్మవారే దుర్గాదేవి.

నవరాత్రులలో మొదటి 3 రోజులు మహాకాళిని, తరువాత 3 రోజులు మహాలక్ష్మిని, చివరి 3 రోజులు మహాసరస్వతిని ఆరాధిస్తారు. ఇవన్నీ తిథివార నక్షత్ర ప్రధానమైనవి. ఈ 9 రూపాలనే నవదుర్గలుగా అభివర్ణిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో అవతరించి యుద్ధం చేసింది. అనంతరం మహర్నవమి రోజున మహిషాసురుని మర్దించి రాక్షసుల బారి నుండి, లోకకంటకుల నుండి ఈ జగత్తును ఉద్ధరించింది. ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు స్వర్ణ కవచాలంకృతమైన అమ్మవారి అలంకార రూపమే దుర్గాదేవి.

దుర్గ అనగా దుర్గతిం గమయతి దూరయతి అని వ్యుత్పత్తి. అంటే సకలవిధ దుర్గాలను అనగా అవరోధాలను తొలగించేదని అర్థం.

దానికి కరుణించిన అమ్మవారు మహిషాసుర సంహారానంతరం దుర్గాదేవిగా అవతరించి ఇంద్రకీలుడనే ఆ యక్షుడిని పర్వతంగా మార్చి ఆ పర్వతాన్ని పీఠంగా ఆసనంగా చేసుకుని ఆవిర్భవించింది. అమ్మవారికి సంబంధించిన మరొక గాథ. దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మచేత వరాలు పొంది ముల్లోకాలను గజగజలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు ఆది పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించిందని స్కంధపురాణం వివరిస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన దుర్గాదేవి అష్టభుజి. ఆమె 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుణ్ణి శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. అరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గామాత ధరించిన ఆ 8 ఆయుధాల పేర్లు. అమ్మవారికి ఎడమ భాగాన శ్రీచక్రం స్థాపించబడి ఉన్నది. దేవీమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలున్నాయి.

ఈరోజు అంటే మొదటి రోజు అమ్మవారి అలంకార రూపమైన బాల త్రిపుర సుందరి గురించి మనం ప్రస్తావించుకుందాం. బాల త్రిపుర సుందరి శ్రీ లలితాదేవి అవతారం. ఈ అమ్మవారు 9 వత్సరాల బాల. పేరులోనే బాల ఉంది కాబట్టి చిన్నపిల్లల చేష్టలన్నీ చేస్తుంది. కాబట్టి ఈమెను లీలా వినోదిని అని అంటారు. బాల మహాశక్తి సంపన్నురాలు. భండాసురుని పుత్రులైన 30 మంది దానవ వీరులను సంహరించింది ఈ బాలాంబికే. అభయహస్త ముద్రతో అక్షమాలను ధరించిన బాలాంబికను పూజిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.

ఈరోజు అంటే మొదటి రోజు నవదుర్గా రూపం శైలపుత్రిని. ఈ అమ్మ సాక్షాత్తు పార్వతీదేవి. నీలిరంగు వస్త్రధారిణిగా నందివాహనంపై త్రిశూలధారిణియై భక్తుల పూజలందుకుంటుంది.

0: స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి రూపమున బంగారువర్ణం పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారికి చలిమిడి, వడపప్పు, పాయసాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. సర్వమంగళ మాంగళ్య స్వరూపిణి అయిన అమ్మవారిని ధ్యానిస్తే మృత్యుభీతి ఉండదు, రోగాలు దరిచేరవు, ఆయురారోగ్య ఐశ్వర్య క్షేమ స్థైర్య ధైర్యాలు అన్నీ అమ్మవారే మనకు అనుగ్రహిస్తారు. ఓం స్వస్తి.
1: దేవీ నీరాజనం మొదటి భాగం విన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా వెలువడిన ఈ ప్రత్యేక ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: విన్నా పాట దేవుళ్ళు చిత్రం కోసం జానకి పాడగా జొన్న విత్తుల రచనకు వందే మాత్రం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్.
3: డెంగ్యూ వైరస్ అనేది మనకి ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తిస్తుంటుంది. అండ్ ఈ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మనకి అన్ని రక్త కణాలపైన దాడి చేస్తుంది. ఎస్పెషలీ వెన్నెముక్కలున్న ములగం లోపల మన రక్త కణాల ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఫార్మేషన్ అవుతుందో అక్కడ కూడా దాడి చేసే వల్ల మనకి ప్లేట్లెట్ కౌంట్ అన్నది, ప్లేట్లెట్ ప్రొడక్షన్ అన్నది కాకపోవచ్చు, అండ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వ్యాపించడానికి ఒక 2-3 రోజులు పడతాయి. కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఫస్ట్ డేనే బ్లడ్ టెస్ట్ వెళ్ళాము అంటే మనకి ఈ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ తీసుకొని ఒక 1 or 2 డేస్, అంటే ప్రతి మనిషిని బట్టి వేరువేరు ఉంటుంది. కొందరికి 2nd or 3rd డే. సో అందువల్ల మనము 2nd or 3rd డే, 3rd డే బ్లడ్ టెస్ట్ వెళ్ళాలి అని చెప్తుంటాము. ముందు సంవత్సరం ఆ పేషెంట్కి డెంగ్యూ వస్తే అది యాంటీబాడీస్లో పాజిటివ్ వస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుందంటే, దాంట్లో 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. డెంగ్యూ IgM యాంటీబాడీ టెస్ట్, IgG యాంటీబాడీ టెస్ట్. IgM యాంటీబాడీ అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అయింది, IgG యాంటీబాడీ అంటే ఓల్డ్ ఇన్ఫెక్షన్ అయింది అన్నమాట. సో అందుమూలంగా మనము 2 IgM IgG టెస్ట్ చేస్తాము. దాంతోపాటు NS1 ఒక టైప్. డెంగ్యూ వైరస్ అనేది 4 టైప్ రకాలుగా ఉంటుంది, టైప్ 1, టైప్ 2 అవన్నీ. సో దాంట్లో మనం NS1 యాంటీజెన్ టెస్ట్ చేస్తాము. అది ఒక్కొక్కసారి 3rd డే 4th డే. సో 1st డే మాత్రం మనము టెస్ట్కి వెళ్ళకూడదు, 2nd 3rd డే ఆర్ అట్లా పోతేనే అది కరెక్ట్ విధానంగా నడుస్తుంది.
0: కార్యక్రమంలో తర్వాతి పాట స్వాతి ముత్యం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, స్వర రచన ఇళయరాజా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ పి విజయ్ కుమార్ అండి, ఫిజియోథెరపిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్గా వర్క్ చేస్తాను. ఈ మధ్యకాలంలో తరచుగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ నడుము నొప్పి మెడ నొప్పి వస్తుందంటున్నారు. దానికి ఎట్లా మనము ప్రివెంట్ చేసుకోవాలి, అవాయిడ్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నానండి. మీరు ఎక్కువసేపు కూర్చునేది కొద్దిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఒక 1 అవర్కి ఒకసారి కుదిరితే, పాసిబుల్ అయితే లేచి 2 నిమిషాలు వాక్ చేయాలండి. ఎప్పుడైతే మీరు 1 అవర్కి ఒకసారి లేచి 2 నిమిషాలు వాక్ చేస్తారో, ఆ మజిల్ పైన, ఆ వర్టిబ్రా పైన, ఆ జాయింట్స్ పైన పడే ప్రెషర్ తగ్గుతుందండి. సో ఎప్పుడైతే ఆ నరం పైన, మజిల్ పైన, కండల పైన ఒత్తిడి తగ్గుతుందో మీకు ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గుతుందండి. సో దీనికి మీరు అట్లీస్ట్ ఒక 1/2 అవర్కి ఒకసారి లేదా 1 అవర్కి ఒకసారి 2 నిమిషాలు లేవడానికి కూర్చోడు వీలు కాకపోతే, జస్ట్ అప్పర్ అటు ఇటు మూమెంట్స్ చేసుకోండి. సింపుల్గా చేతులు ఆడించడము, కాళ్ళు చాపడము ఇవి చేస్తే తగ్గిపోతుందండి.
2: కార్యక్రమంలో తర్వాత భైరవ దీపం ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట ఇప్పుడు విందాం.

0: ప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: కార్యక్రమంలో నత్తంశాల ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటకు రచన సముద్రాల సీనియర్, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

కార్యక్రమం తర్వాతి పాట స్వాతి. ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి శైలజ పాడిన వేటూరి సుందరరామూర్తి రచన, చక్రవర్తి సంగీతం.

చిత్రసీమలో తర్వాతి పాట చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: ఆకాశవాణి సమయం 11 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో చెన్నై చేరుకుంటారు. 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మెట్రో రైలు, నేషనల్ హైవే, రైల్వేలు, ఓడరేవులు, పెట్రోలియం, విద్యారంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. పోరూరు బైపాస్ నుంచి పూనపల్లి బైపాస్ స్టేషన్ మధ్య మెట్రో రైల్లో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు. ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా నిన్న మూసివేసిన 45 మెట్రో స్టేషన్లను ఈవేళ తిరిగి తెరిచారు. అధికారులు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను తెరిచారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎల్నినో ప్రభావంపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం పగడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. విద్యుత్ పొదుపు చేయడంపై ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మహారాష్టలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కరువుతో పంట నష్టపోయిన రైతులకు దీపావళికి ముందే పరిహారం అందేలా చూడాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. 2027లో జనాభా గణనను పూర్తి చేసిన మొదటి రాష్టంగా నిలవాలని మిజోరం లక్ష్యంగా పెట్టుకుంది. 16 షెడ్యూల్డ్ కులాలతో పాటు రాష్టంలో నివసిస్తున్న శరణార్థులను కూడా జనాభా లెక్కల్లో చేర్చనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రముఖ గీత రచయిత యజ్రా శాస్త్రి నిన్న సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఒక మధుర గాయకుడిని, పాటల రచయితను, స్వరకర్తను కోల్పోయామంటూ తెలుగు క్రైస్తవ సాహిత్య సమితి చైర్మన్ డాక్టర్ జెట్టి ఏ ఆలివర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం 90% ఉన్న బ్యాంకుల రోజువారీ నగదు నిల్వల నిష్పత్తిని ఈ నెల 16వ తేదీ నుంచి 99% పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రస్తుత ద్రవ్య లభ్యత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైఖరిని తప్పుపడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యాతో యుద్దం ముగించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండ్లే దొరైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు. కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట రాజ్ సీతారాం సుశీల సామ్రాట్ చిత్రం కోసం పాడారు. వేటూరి వ్రాసారు, బప్పి లహరి స్వరపరిచారు. వినండి.

బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడినదే మరొక పాట, ఆడది గడప దాటితే చిత్రం నుండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి వ్రాశారు, ఎంబి శ్రీనివాసన్ స్వరాలు కూర్చారు. పాట విందాం.

పగబట్టిన పాంచాళి. ఇది చిత్రం పేరు. ఈ చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం, క్షమించాలి, రమేష్ సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో తరువాత వినండి శ్రీకృష్ణ అవతారం చిత్రం కోసం సుశీల పాడిన నారాయణరెడ్డి గీతం, టీవీ రాజు సంగీతం. పాట వినండి.

బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినదే మరొక పాట. వేటూరి రచించిన ఈ పాటను చక్రవర్తి స్వరబద్ధం చేశారు యుద్ధభూమి చిత్రం కోసం.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట స్వీయ సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం జానకితో కలిసి పాడారు. వేటూరి వ్రాశారు. జాకీ చిత్రం నుండి ఈ పాట.

0: alive. She should feel allowed to make mistakes, learn from them, and try again. Because raising a girl should not be about teaching her how to take up a little space as possible. It should be about helping her discover what she can do with the space she deserves. Let's take a small commercial break and we'll be back after that.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: Sometimes a message is easier to feel through music than it is through words. Our next song is about beauty, confidence, and courage to see your own worth, even when the world makes you feel like you're not worth it. Here is Scars to Your Beautiful by Alicia Cara.

వాయిస్ ఆఫ్ యూత్ ఆన్ హైదరాబాద్ ఏ మీడియం వేవ్ 738 kHz. వీ ఆర్ జస్ట్ లిసనింగ్ టు అ సాంగ్ దట్ రిమైండెడ్ అస్ దట్ ద ఆర్ వర్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ మీటింగ్ సమ్వన్ ఎల్సెస్ ఎక్స్.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలని సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్యస్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు.

స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం అటుకుల బతుకమ్మకు మహిళలు పూజలు చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినోపై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను కొనేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, కానీ మార్కెట్లో తగిన విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్నే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ రెడ్డి తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రజలను, భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షరమూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీతారాంపేటలోని బాల హనుమాన్ మందిరం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద ఈ ర్యాలీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ జరిగింది. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, బాలికలు విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను కుటుంబ సభ్యులు నేర్పించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమర్చి బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో 2వ రోజైన నేడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి దివ్యానుగ్రహంతో ప్రజలందరికీ శక్తి, ధైర్యం, శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు చేకూరాలని శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.
దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేటలో వెలసిన రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీపాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సంస్కృతిక

0: శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ ఆట పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మలను అలంకరించి ఒక చోట చేర్చి ఆడి పాడారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు పాల్గొన్నారు. సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2021 సంవత్సరంలో 402 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరైనా సిరిసిల్ల జేఎన్టీయూ శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయూ తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై అన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. మోదీ నాయకత్వంలో సేవ, సుపరిపాలన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, వారికి రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించడంలో ట్రిపుల్ తలాక్ రద్దు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ది, మహిళా సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో తెచ్చిన ఆశించిన మార్పుని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1: త్రిబుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయడం దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల దశాబ్దాల నిరీక్షణకు, ఆత్మగౌరవ పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఈ అన్యాయమైన పద్దతికి స్వస్తి పలకడం సమాజ పురోగతికి ప్రతీకగా భావిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశంలో మహిళా సాధికారతకు బాటలు వేసిన ఈ చారిత్రక నిర్ణయం పట్ల హైదరాబాద్కు చెందిన ఫర్హీన్ బేగం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: ట్రిపుల్ తలాక్ కో కానూనీ జుర్మ్ బనానా సిర్ఫ్ ఏక్ బదలావ్ నహీ హై, బల్కి యే హమారే దేశ్ మే ఈక్వాలిటీ, జస్టిస్ ఔర్ ఔరతోన్ కీ సేఫ్టీ కీ మజబూత్ గారంటీ హై. గవర్నమెంట్ కా యే ఫైసలా జో హర్ ఔరత్ కో ఆజాదీ ఔర్ ఇజ్జత్ కే సాథ్ జీనే కా హక్ దేతా హై, ఆజ్ కీ జనరేషన్ కే లియే ఏక్ ఇన్స్పిరేషన్ హై.
0: మంచిర్యాల జిల్లా అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాను పర్యాటక కేంద్రంలో అభివృద్ది చేయడంతో పాటు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో హాజీపూర్, మందమరి మండలాల అటవీ ప్రాంతంలో ఈరోజు జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులతో పాటు ఇతర దేశాలకు చెందిన 4 సహా సుమారు 400 మంది పాల్గొన్నారు.
3: నేచర్ లో పోయి వాక్ చేస్తే మంచి ఉంటది ఈ కన్సెప్ట్ తో ఈ రన్ ని ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి కూడా వచ్చారు. ఇది ఒక మెయిన్ సక్సెస్ అన్నమాట. బికాస్ 2-3 పీపుల్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రమ్ ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు అంటే దీనిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకుని పోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 మరిన్ని వింటారు.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి సింగిడి కార్యక్రమంలో మహిళలకు సమాన గౌరవం మీడియా పాత్ర ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్న వారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛా వటార్కర్.
1: జెండర్ ఈక్వాలిటీ ఇస్ మోర్ దాన్ అ గోల్ ఇన్ ఇట్సెల్ఫ్. ఇట్ ఈస్ అ ప్రీ కండిషన్ ఫర్ మీటింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ రెడ్యూసింగ్ పావర్టీ, ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ గుడ్ గవర్నెన్స్, సెట్ కోఫీ అనన్. సమానత్వం అనేది మనం ఆశించాల్సిన లక్ష్యం మాత్రమే కాదు, అంటే అంతటితో ఆగిపోకూడదు. అంతకు మించి పేదరిక నిర్మూలనకి, సుస్థిరమైన అభ్యున్నతికి, సుపరిపాలనకి దారితీసే అతి ముఖ్యమైన అంశం సమానత్వం అని కోఫీ అన్నన్ అన్నారు. మరి అదే ధ్యేయంగా పలు అంశాలని గుర్తు చేస్తూ మహిళలకి అభ్యున్నతి, సమాన హక్కులు, గౌరవం దక్కాలని కృషి చేస్తున్నాము. ఈరోజు మీడియా పాత్ర గురించి మనం చర్చించుకోబోతున్నాము. పిల్లల్ని బాగా ప్రభావితం చేసే సామర్థ్యం మీడియాకి ఉంది కాబట్టి, ప్రజల్ని బాగా ప్రభావితం చేసే సామర్థ్యం మీడియాకి ఉంది కాబట్టి మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. టీవీ, రేడియో, ప్రింట్, సినిమాతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రొఫెసర్ సునీతారాణి గారు ఉన్నారు, అలాగే జర్నలిస్ట్ స్వేచ్ఛ గారు కూడా ఉన్నారు. మరి ముందుగా సునీతారాణి గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ కె సునీతారాణి గారు, షీఈస్ అ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఎట్ ద సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మేడం, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం.
2: నమస్తే. థ్యాంక్ యూ నిహార.
1: మన మరో అతిథి స్వేచ్ఛ గారు. స్వేచ్ఛ గారు గత 16 ఏళ్లుగా మీడియా రంగంలో ఉన్నారు. స్వేచ్ఛ గారి ప్రయాణం మహిళా సాధికారతకి సంబంధించిన కార్యక్రమంతోటే మొదలైంది. మేడం, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ అండి.
1: మరోసారి అతిథులిద్దరికీ, ఆకాశవాణి తరపున, మా శ్రోతల తరపున కూడా స్వాగతం. మరి మీడియా ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ముందు అసలు మహిళల హక్కుల గురించి, పోరాటాల గురించి అవగాహన కల్పించడానికి మీడియా ఎలా తోడ్పడిందో చెప్పండి మేడం సునీతారాణి గారు.
2: అసలు మీడియా ఎలా మొదలైంది, ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలా మొదలైంది, 19th century ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్న దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ రావాలి. ఎలా మొదలైంది, ప్రింటింగ్ అన్నది ఒక రెవల్యూషన్, ఒక షేరింగ్ ఆఫ్ ఐడియాస్. చాలా అతి ముఖ్యమైన ఐడియాస్ అన్నీ కూడా ప్రింట్ మీడియా ద్వారానే స్ప్రెడ్ అయ్యాయి. సోషియాలజిస్ట్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే రెండు విషయాలు ఒక రాడికల్ చేంజ్కి దారితీసాయి. అదేంటంటే, ఒకటి పోస్టల్ సర్వీసెస్, రెండు ప్రింటింగ్. సో అక్కడి నుంచి కూడా ఎప్పుడూ మీడియాకు ఒక లక్ష్యం, ఒక ఆశయం, ఒక గోల్ ఉంటూనే వచ్చాయి. ప్రతి విషయంలోనూ మీడియా అదే పాత్ర పోషించింది. అది ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్ అనుకోండి, లేదా విమెన్స్ మ్యాగజైన్స్ అనుకోండి, లేదా నాటకాలు, తర్వాత వచ్చిన సినిమాలు అనుకోండి, ప్రతి వాటికి కూడా ఒక గోల్ ఉంది. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాల మీద, అంశాల మీద చాలా ఫోకస్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇండియన్ కాంటెక్స్ట్లో తెలుగులోనే చూసుకుంటే 19th century నుంచి స్టార్ట్ చేసి చాలామంది మహిళలు జర్నల్స్ నడిపారు.
1: ఓకే.
2: ఆ జర్నల్స్లో స్త్రీలకు సంబంధించిన అంశాలు, అవి హక్కులు అనుకోండి, బాధ్యతలు అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, రావాల్సిన మార్పు గురించి కూడా చాలా ఐడియాస్ స్ప్రెడ్ చేశారు. చాలా ఇన్స్పైరింగ్గా రాసిన వాళ్ళు ఉన్నారు, కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, మ్యాగజైన్స్ నడిపిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి బహుశా మొదలనుకుంటా, ముఖ్యంగా స్త్రీలు, స్త్రీల హక్కుల గురించి మన తెలుగు కాంటెక్స్ట్లో రాయడం జర్నల్స్తో స్టార్ట్ అయింది. అట్లానే ప్రతి ఉద్యమానికి కూడా, స్త్రీల ఉద్యమానికైనా, స్త్రీవాద ఉద్యమానికైనా మీడియా తోడ్పడుతూనే ఉంది. అంటే అది ఐడియా స్ప్రెడ్ చేయడానికని, వాళ్ళ ఐడియా స్ప్రెడ్ చేయడానికైనా అనుకోండి, లేదా బయట నుంచి ఐడియాస్ తీసుకోవడానికైనా అనుకోండి, బట్ ఇట్ హాస్ బీన్ ప్లేయింగ్ అ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఇట్ స్టిల్ ప్లేయింగ్ అ క్రూషియల్ రోల్.
1: స్వేచ్ఛ గారు, మరి ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. మేడం చెప్పినట్టు 19th century జర్నల్స్ నడిపి మహిళలు వాళ్ళ ఇష్యూస్ అందరికీ తెలిసేలా అవగాహన కల్పించారు అంటే ఇట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ గర్వంగా కూడా అనిపిస్తుంది. వీ ఆల్వేస్ హ్యాడ్ అ వాయిస్ అని. సో ఇప్పుడు మార్పులు చాలా వచ్చేసాయి. మహిళల సమస్యలు, వాళ్ళ అవసరాలు, ఆలోచనలు, అన్నిటిలో మార్పులు వచ్చేసాయి. మరి నేటి తరం మహిళలకి అనేక మాధ్యమాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. మరి జెండర్ ఇష్యూస్ గుర్తించడానికి ఈ మాధ్యమాలు వేదికలు అవుతున్నాయా?
3: అంటే యూజువల్లీ మన డే టు డే లైఫ్లో మనం

0: చాలా వార్తలు చూస్తుంటాం. అంటే న్యూట్రల్గా ఈ ఎలక్ట్రానిక్ మీడియా అనేది అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత టీవీ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఈ ఆన్ స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు న్యూస్ అనేది మగవాళ్ళు మాత్రమే ఒక టైంలో చూసేవాళ్ళు, మిగతా వాళ్ళు ఈ డివోషనల్ థింగ్స్ కానీ మహిళలకు సంబంధించి సపరేట్గా ఏమన్నా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి వీటికి మాత్రమే రిస్ట్రిక్టెడ్ అన్న ఇది ఉండేది. అంటే ఆ భావన ఎక్కడైతే కొనసాగుతుందో అవి మాత్రమే ప్రసారం చేసే మీడియా కూడా ఉంది. ఇప్పుడు కొంత చేంజ్ వచ్చింది. సో నేను ఇండివిజువల్గా ఉంటున్నప్పుడు, నాది నేను సంపాదించుకుంటున్నప్పుడు, అంటే నన్ను ఒక రోల్లో ఫిక్స్ చేయడం దేనికి, నేను కూడా మనిషినే. సో జెండర్ డిస్క్రిమినేషన్ కాకుండా అందరము సమానమే అన్నట్టుగా, సరే మీకు ఎట్లా కోరికలు ఉంటాయో నాకు ఉంటాయి, నాకు ఇష్టాయిష్టాలు ఉంటాయి, నన్ను కూడా గౌరవించాలి అనే ఆలోచన పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటుంటే మీడియాలో న్యూస్కి సంబంధించి పర్టికులర్గా కూడా మోస్ట్లీ విమెన్కి సంబంధించి రోల్స్ ఏముంటాయనంటే ఆన్ స్క్రీన్ అందంగా కనిపించే వాళ్ళు వార్తలు చదివితే చూస్తారు. విమెన్ రోల్స్ ఏంటి అంటే వార్తలు చదవడం మాత్రమే కాదు, వార్తలు రాస్తారు, వార్తలు తీసుకొస్తారు, ఎడిట్ చేస్తారు, దానికి సంబంధించి ప్లానింగ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ అక్కడి దాకా మహిళల్ని రానివ్వడం అన్న పాయింట్ వచ్చేసరికి మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఆడవాళ్ళు మగవాళ్ళే కదా పెళ్ళిళ్ళు చేసుకునేది. ఒక మెటర్నిటీ సిచ్యువేషన్ కానీ ఇంకేదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి మెన్స్ట్రుయేషన్ రకరకాల ఇవి ఉన్నాయంటే ఏదో ఈ బ్యారియర్స్ని చూపించి అక్కడ దాకా వస్తే మొత్తం వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుందను, వీళ్ళని ఈ రోల్స్లో తీసుకుంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మగవాళ్ళ రీజన్స్ని కన్సిడర్ చేయాల్సింది కాదు, వాళ్ళు ఏ రీజన్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇవి ఆడవాళ్ళు తీసుకున్నప్పుడు ఓకే, వీళ్ళని డెస్క్లోనే కూర్చొని ఒక ఆఫీస్లో కూర్చొని రాసే దగ్గర మాత్రమే పరిమితం చేయాలి, వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు, ఇట్లాంటివి వర్క్ స్పేస్లో ఈ స్టిల్ నడుస్తున్నాయి. కానీ ఇష్యూస్ ఏవైతే అడ్రస్ చేస్తున్నామో, కొన్ని మీడియా హౌజెస్ ఎవరైతే యాజమాన్యాలు ఎవరైతే ఒక ఈక్వాలిటీ ఉండాలని ఆలోచించే వాళ్ళైతే ప్రోగ్రెసివ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం, అంటే విమెన్ హెల్త్కి సంబంధించి ఏవైతే వెనక్కి నెడుతూ వస్తున్నాయో విమెన్ని, వాటన్నిటినీ అధిగమించడానికి తోడ్పడే ప్రోగ్రామ్స్ అవి చేస్తూ చేస్తూ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఈ సందర్భంలో ఎవరైతే తమల్ని తాము గౌరవించుకోవాలి అన్న భావనతో పెరుగుతూ ఉంటారో, ఒక ఇండివిజువాలిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దేంతో ఉంటూ వస్తుంటారో, దానికోసం స్ట్రగుల్ చేస్తూ ఉంటారో, వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు.
1: మీరు 2 జనరేషన్స్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేశారు కదా స్వేచ్ఛ గారు, మరి ఈ ఆలోచన దృక్పథంలో మార్పు మీరేమన్నా గమనించారా లాస్ట్ అట్లీస్ట్ లాస్ట్ 2 డికేడ్స్లో?
0: ఈ విమెన్ ప్రోగ్రామ్స్ అని అంటే ఎంతకుముందు చెప్పినాను కదా, ఈ రిస్ట్రిక్టెడ్ మాత్రమే, అంటే విమెన్ పొలిటికల్ థింగ్స్ మాట్లాడతారా, రాజకీయాలు మాట్లాడతారా, ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఈవెన్ మనం ప్రాక్టికల్గా చూస్తే పార్టీస్లో కూడా ఎంతవరకు ఉంది ప్రాతినిధ్యం, స్టిల్ 33% కోసమే ఫైట్ చేస్తున్నాం మనం, నాట్ ఫర్ 50%. ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ జనరేషన్లో వస్తున్న జనరేషన్స్లో డెఫినెట్గా చేంజ్ ఉంది.
1: సో ఇక్కడ మేడంని నేను అడగదలుచుకుంటున్నాను. మేడం, మీరు జెండర్ స్టడీస్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే కొన్ని శాంపుల్ స్టడీస్ కూడా మీరు చేసుంటారు. సో మరి అందులో భాగంగా మీడియా కన్సంప్షన్ విషయానికి వస్తే, మేడం స్వేచ్ఛ గారు అన్నారు చేంజ్ అయితే వచ్చింది, ఆడవాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయి అని ఆలోచించే విషయంలో, ఎందుకంటే లక్కీలీ ఇప్పుడు పాలసీ మేకింగ్ ప్లేస్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ప్రొడ్యూసర్స్గా స్వేచ్ఛ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి డెఫినెట్లీ ఒక చేంజ్ అయితే వచ్చింది. కానీ కన్సంప్షన్ విషయానికి వస్తే ఎలా ఉంది, మీడియా ద్వారా ప్రసారం అవుతున్న ఈ సమాచారాన్ని ప్రజలు ఎలా వినియోగించుకుంటున్నారు, ఇది ప్రయోజనకరంగా ఉందా?
2: అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఇహారా. ఒకటి, ఒక విషయం అంటూ మీడియాలో ఉండడం, అంటే దాని గురించి మాట్లాడడం, అదే విషయాన్ని ఏ రకంగా మాట్లాడారు అన్న విషయం, ఆ రంగంలో ఆడవాళ్ళు ఉన్నారా లేదా అన్నది ఒకటైతే, నెంబర్ని బట్టి ఇంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారని చెప్పడం ఒకటైతే, ఏ రోల్స్లో ఉన్నారు, ఏ అజెండా మాట్లాడుతున్నారు, ఏ ఐడియాలజీ మాట్లాడేలా చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మొదటి నుంచి కూడా అది జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు నిజమే ఆడవాళ్ళు జర్నల్స్ నడిపారు, కానీ అందులో కొన్ని జర్నల్స్ ఎలా నడిచాయంటే ఒక మంచి మహిళగా ఎలా ఉండాలి, ఒక మంచి భార్యగా ఎలా ఉండాలి అన్నట్టు కాండక్ట్ బుక్స్ కూడా నడిచాయి. సో దేనికైనా కూడా ఒక హిడెన్ అజెండా ఉంటుంది, ఒక డిస్క్రీట్ అజెండా కూడా ఉంటుంది, షుగర్ కోటెడ్ పిల్లగా నడిచే అజెండా కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు

0: నిజంగానే మీడియా అందరికీ దగ్గరగా వచ్చేసింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎలా ఉంటుంది అన్నది ఐ ఫీల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ ఐడియా కన్వే అవుతుంది ఇప్పటికీ కూడా ఎలాంటి ఆడవాళ్ళని చూస్తున్నాం స్క్రీన్ మీద, అంటే ప్రెజెంటబిలిటీ, ప్రెజెంటబిలిటీ ఈజ్ బీయింగ్ స్టిల్ డిఫైన్డ్. అదే ఇమేజే ఉన్నంత వరకు, అవే ఐడియాసే వచ్చినంత వరకు కన్జంప్షన్ ఎంతగా ఉన్నా కూడా విమెన్ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ఎజెండా. చూడండి భాషను చూడండి ఒకసారి, మీడియాలో ఉపయోగించే భాష. స్క్రీన్ మీద ఒక అమ్మాయి నిలబడి ముద్దు గుమ్మల గురించి మాట్లాడుతుంటే అది ఎలా వెళ్తుంది? హౌ మెనీ విమెన్ వాంట్ టు బి కాల్డ్ అడ్రస్డ్ లైక్ దట్? బట్ అవి వింటూ వింటూ వింటూ వింటూ నార్మలైజ్ అయిపోతాయి ఇవి. సో మీడియా అనుకోండి, ఏ ప్రసార సాధనం అనుకోండి, ఏ రూపంలో అయినా కూడా సంథింగ్ దట్ ఈస్ బీయింగ్ షేర్డ్, సంథింగ్ దట్ ఈస్ డిసెమినేటెడ్, ద హిడెన్ అజెండా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద హిడెన్ ఐడియాలజీ ఏదైతే వెళ్తుందో అది కూడా చాలా ఇంపార్టెంట్.
1: స్వేచ్ఛ గారు, మరి ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే, సోషల్ మీడియా యుగంలో మనం ఉన్నాం, మీరు ఇందాక చెప్పారు, మరి ఇక్కడ ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రచురిస్తున్నారు. ఒక మీడియా హౌస్ ద్వారా కాదు, వాళ్లే ఒక మీడియా హౌస్ అయి ప్రచురిస్తున్నారు. ఈరోజు అందరికీ లక్షల కోట్ల ఫాలోవర్స్ కావాలి, పెయిడ్ పార్ట్నర్షిప్స్ కావాలి, ఈ రేస్లో ఏమన్నా ప్రచురిస్తున్నారు. మరి వారి వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రచారం చేసే వేదిక వారికి ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్. ఎంత క్రియేటివ్గా ప్రయోగాత్మకంగా చేస్తే అంత గొప్ప ఆదరణ, డబ్బు వస్తుంది. మరి లైక్లు ఫాలోల బాటలో, ఈ వేటలో పడి బాధ్యత రాహిత్యం పెరుగుతుందేమో అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు, సోషల్ మీడియా స్టార్స్కి స్టార్డమ్ ఇచ్చే మన ప్రజలకి మీరేం చెప్తారు?
2: అంటే ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏమైందనంటే, వాళ్ళకి జీవితంలో ఎక్కడెక్కడైతే వాళ్ళకి తీరని కోరికలు కానీ, హిడెన్గా మాట్లాడుకోలేనివి, చెప్పుకోలేనివి, లేకపోతే వాళ్ళని హర్ట్ చేసిన సంఘటనలు ఏమైనా ఉంటే దానికి ఆపోజిట్గా ఇంకేమైనా కనిపించినప్పుడు వాళ్ళు నెగిటివ్ వేలో వెళ్తుంటారు, నెగిటివ్ కమెంట్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు నన్ను హర్ట్ చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఇంకేదైనా చేసినప్పుడు తారసపడ్డప్పుడు నన్ను ఇట్లా చేసిండని కోపంతో డెఫినెట్గా ఆపోజ్ చేయడం అనేది అట్లా ఉంటుంది. అది పెరిగిపోయింది. అంటే సోషల్ మీడియా అయినా ఎక్కడైనా ఏదైనా సరే మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము అంటే ఒక రెగ్యులేషన్, అంటే ఇది మాట్లాడకూడదు. మనకి ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ అంటాం, ఏ వ్యక్తి ఏ వ్యక్తిని కించపరిచే హక్కు లేదు. సో మనం ఎట్లా ఉంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, నిజంగా మనం ఒక న్యూట్రాలిటీ కోరుకుంటున్నామా, అందరూ రెస్పెక్టబుల్గా ఉండాలని కోరుకుంటున్నామా, లేదు ఎదుటి వాళ్ళని తగ్గించి చూడడం వల్ల నేను ఆనందం పొందుతున్నాను, నేను ఇది కంటిన్యూ చేస్తున్నానని కోరుకుంటున్నామా అనేది ఆలోచన విధానం నుంచి రావాల్సిన మార్పు. ఇది ఎక్కడైతే స్కూల్స్ నుంచి ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో ఎటువంటి వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు, పిల్లల మధ్య ఎటువంటి ఆలోచనను పెంపొందింపజేస్తున్నారు, సో ఒక వ్యక్తిగా మనం ఏం చేస్తున్నాము, జెండర్ రోల్స్ ఏంటి, ఆడ ఏంటి, మగ ఏంటి, ఒక లైఫ్లో వీళ్ళిద్దరి రోల్ ఏంటి, మనమంతరం ఒక వ్యవస్థలో భాగం అనే దాన్ని చిన్న వయసు నుంచే తనని తాను డెవలప్ చేసుకుంటా ఎదుటి వాళ్ళు కూడా డెవలప్ అయ్యే విధంగా ఉండాలి మన ప్రవర్తన అనే దాన్ని ఎక్కడైతే నేర్పించడం, ఎక్కడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. చిన్న వయసులో అంటే నేర్పించగలుగుతాం, స్కూల్స్లో కాలేజెస్లో అంటే నేర్పించగలుగుతాం, వర్క్ ప్లేస్లో ఇంకో చోట అయితే నేర్పించలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెరిగిపోయి ఉంటారు. కానీ ఇక్కడ అటువంటివి ఎలో చేయము అనే వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది కదా, అక్కడి నుంచి మార్పు జరుగుతుందని నేను అనుకుంటున్నాను.
1: అలాగే రెస్పాన్సిబుల్ గా వాళ్ళు కంటెంట్ పెట్టడానికి ఈ వయసు నుంచే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అంటారు.
2: ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరికి నచ్చిన పోస్టులు వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఎదుటి మనిషిని ఆన్ స్క్రీన్ లో కనిపించినంత మాత్రాన, పబ్లిక్ లో కనిపించినంత మాత్రాన నువ్వు ఇట్లా ఉన్నావు, ఇట్లా వేసుకున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అనే హక్కు ఎవరికి లేదు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేస్తుందా లేదా అనేది చాలా క్వశ్చన్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు కూడా మనకి అదర్ కంటెంట్ చాలా వస్తుంటది, మనం బ్లాక్ చేస్తుంటాము, స్పామ్ స్పామ్ స్పామ్ అని కిందికి వెళ్తుంటది. కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఓకే ఇది స్పామ్ అని తెలుసుకుంటారు, అవగాహన లేకుండా అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూడాలి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు, డిమోరలైజ్ అయిపోతారు. ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల జీవితం మొత్తం వెనక్కిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లా జరగకుండా ప్రతి ఒక్కరూ కాన్షియస్ గా ఉండి బిహేవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.
1: చాలా బాగా చెప్పారు స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఇప్పుడు అదర్ మీడియంస్కి కన్జంప్షన్

0: టైం తగ్గిపోయింది. న్యూస్ పేపర్ అనుకోండి 5 నిమిషాల కంటే ఎక్కువ చూడట్లేదు. టీవీలు కూడా ఏదో పని చేసుకుంటారు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మోర్ స్క్రీన్ టైం ఇచ్చేది సోషల్ మీడియాకి. అలాంటి సోషల్ మీడియాలోనే మనం ఎక్కువ బాధ్యత రాహిత్యం చూస్తున్నాం. మరి మేడం, సినిమాలు, సీరియల్స్, లిటరేచర్ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సెన్సిటైజేషన్ పేరుతో మనం సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశం, కాకపోతే హింస, వివక్షత, అవహేళన ఎలా చేయించో చూపించి అప్పుడు హక్కులు, సమానత్వము, ఆకాశంలో సగం అని చెప్తున్నాం. మరి ఇది ఎలా రీచ్ అవుతుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్. మరి మీడియాలో ఇలాంటివి చూపించకూడదని, అలాగే చిన్నపిల్లలపై హింస, చిన్నపిల్లల్ని తిట్టడము, వాళ్ళని హింసించడము, వేధింపులకి గురి చేయడం, ఇవి కూడా మీడియాలో చూపించకూడదని ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు ఉన్నాయా మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి? సోషల్ మీడియా గురించి స్వేచ్ఛ గారు ఇప్పుడే చెప్పారు, అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లాగా కనబడుతోంది.
1: ఒక యాక్సెస్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా తెలియాలి, కానీ చాలాసార్లు యాక్సెస్ ఉంటుంది కానీ రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. అంటే సినిమా పొడుగునా హింస చూపించి చివరిలో ఒక మాట లేదా ఒక 2 నిమిషాల మోరల్ స్పీచ్కి ఆడవాళ్ళని హింసించకూడదు, పిల్లల్ని పని చేయించకూడదు, పిల్లల మీద హింస కూడదు, ఒక 2 నిమిషాలు చెప్పినంత మాత్రాన ద ఎంటైర్ మూవీ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ కదా. ఇందాక మనం అనుకున్నట్టు ద హిడెన్ కరిక్యులం, ఇవన్నిట్లోనూ ఉండే హిడెన్ కరిక్యులంని లోపల నుంచి, ఆరిజిన్స్ నుంచి మార్చాల్సిన అవసరం ఉంది. సో జెండర్ సెన్సిటైజేషన్ అన్నది కూడా ఎలాంటి జెండర్ సెన్సిటైజేషన్? మీరు చూస్తూనే ఉంటారు చాలా మెసేజెస్ సర్క్యులేట్ అవుతుంటాయి, ఆడవాళ్ళని పూజించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళంటే మాతృదేవతని. ఇది జెండర్ సెన్సిటైజేషన్ కాదు, ఇది నిజానికి రీటరేషన్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్స్. సో ఈవెన్ దిస్ జెండర్ సెన్సిటివిటీ కూడా దాన్ని కూడా కొంచెం విమర్శనాత్మకంగా చూడాల్సింది. అది మళ్ళీ హైరార్కీని ఎస్టాబ్లిష్ చేస్తుందా, ఉన్న స్టీరియోటైప్స్ని రీట్రేట్ చేస్తుందా అన్నది కూడా ఆలోచించాల్సింది. ఏ ప్రతి చట్టం ప్రకారం బాలల మీద, పిల్లల మీద హింస చూపించడం నేరమే, హింసను గ్లోరిఫై చేసి చూపించడం అది ఇంకా పెద్ద నేరం. మరి సెన్సర్షిప్ నిజంగా ఇదొక విషయం డిస్కస్ చేయాల్సింది. కొన్నిటికి సెన్సర్షిప్ ఉంది, ఫార్మల్ సెన్సర్షిప్, కొన్నిటికి లేదు. ఉన్నదేమైనా డిఫరెన్స్ ఉంటుందా సెన్సర్షిప్ ఉన్న చోట మూవీకి? దేశంలో చాలా చోట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది, కానీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, సెన్సర్షిప్ క్లియరెన్స్ కూడా వచ్చింది. అన్నపూర్ణి లాంటి సినిమా ఓటీటీ నుంచి కూడా విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ ఎనీబడీ. అఫ్కోర్స్ అందులో చూపించింది డిజగ్రిమెంట్ ఉండొచ్చు, కానీ అది హింస కాదు. మరి ఎందుకని ఈవెన్ పాపులర్ ఒపీనియన్ వెంట్ అగేన్స్ట్ వన్ మూవీ నాట్ అగేన్స్ట్ అనదర్ మూవీ? వై ఈవెన్ సెన్సర్షిప్ డిడ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎట్ ఆల్? ఓటీటీలో నిజమే సెన్సర్షిప్ లేదు కాబట్టి అన్నీ వచ్చేస్తున్నాయి, మరి సినిమాల్లో సెన్సర్షిప్ ఉండి కూడా ఎందుకు వస్తున్నాయి అలాంటివి? ఈ క్వశ్చన్స్ అన్ని చాలా సీరియస్గా పబ్లిక్ ఒపీనియన్ని తీసుకుని మరీ అడగాల్సిన అవసరం ఉంది. అండ్ వీ నో హౌ పబ్లిక్ ఒపీనియన్ ఈస్ బీయింగ్ మౌల్డెడ్ బై మీడియా. ఇది ఎప్పటికీ ఆగని ప్రశ్న. మీడియా పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, పబ్లిక్ ఒపీనియన్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఇట్స్ బోత్ వేస్. సో చేంజ్ హ్యాస్ టు సైమిల్టేనియస్లీ కమ్ ఫ్రమ్ బోత్ ద సెక్షన్స్, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, చేయబడేవాళ్ళు. అది రోల్ షిఫ్ట్ అవుతుంటాయి, చేంజ్ అవుతుంటాయి, బట్ బోత్ హ్యావ్ టు చేంజ్. For that, I would think critical gender sensitization, not just okay, patronizing gano, leda mechanical gano, leda tokenistic gano. Mem oka gender sensitization session cheyali chestamo, koncha jagratha maatladandi, radical game cheppoddandi ani cheppesi, leda ventane prashnalu vastuntayi which will obviously target the conduct of the speaker. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అన్ని వైపులా ఒక క్రిటికల్ జెండర్ సెన్సిటైజేషన్ అబౌట్ ఈక్వాలిటీ.
0: మేడం, ఒక అకాడమిషియన్గా మీరు చెప్పిన విషయాలు, అలాగే ఒక యాక్టివ్ జర్నలిస్ట్గా స్వేచ్ఛ గారు చెప్పిన విషయాలు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి ఒక అవగాహన అందరికీ రావాలి, అందరూ జెండర్ సెన్సిటివ్గా యాక్ట్ చేయాలి అని అంటే ఇది ఓవర్ నైట్ జరిగేది కాదు. అలాగే లైక్ స్వేచ్ఛ గారు రైట్లీ పాయింటెడ్ అవుట్ ఇందాక, ఆ పెంపకంలోనే అది ఉండాలి. సో పెంపకంలో ఉండాలి అంటే పేరెంట్స్ జెండర్ సెన్సిటివ్గా ఆలోచించాలి, వాళ్ళు వెళ్ళే ప్రతి, పిల్లలు వెళ్ళే ప్రతి ఎకో సిస్టమ్ అలా ఉండాలి. సో అది ప్రస్తుతానికి ఒక చక్కటి కలలాగా ఉంది, ఆ కళ నెరవేరుతుంది అని అనుకుందాం. స్వేచ్ఛ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను, మీడియాలో ఎక్స్టెన్సివ్గా

0: జెండర్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో.
1: ఎస్,
0: కానీ మహిళల్లో 2011 ఎర్లీ 2000 వరకు కూడా మహిళల్లో అసలు వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి అవగాహన కానివ్వండి, ఒక డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాస్వామ్య హక్కులు వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఓన్ విల్ మీద నిర్వర్తించే పరిస్థితి లేకుండింది. మరి అందులో ఇప్పుడేమన్నా, ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ దేర్ విమెన్ రిప్రజెంటేషన్ యాజ్ విమెన్ క్యాండిడేట్స్, ఎలక్షన్స్ లో విమెన్ క్యాండిడేట్స్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎంతమంది మహిళలకి వాళ్ళ డెమోక్రటిక్ రైట్స్ పట్ల కానివ్వండి, గవర్నెన్స్ పట్ల కానివ్వండి అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళి మమేకమై వర్క్ చేస్తున్నారు కాబట్టి యోర్ ఒపీనియన్ విల్ డెఫినెట్లీ యాడ్ సమ్ వాల్యూ.
1: అంటే అదర్ ఫీల్డ్స్ కంటే కూడా రాజకీయంగా మహిళలు ఉండాలి, వాళ్ళు ఒక స్థాయికి రావాలి అని అంటే బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు విమెన్ అంతా కూడా వాళ్ళకి నచ్చిన పని చేద్దాం అనుకుంటున్నారు. ఏ రంగమైనా పర్వాలేదు, రాజకీయమైనా సరే మేము ఖచ్చితంగా ఉంటాము. మేము ఒక ఒక పదేళ్ళు పనిచేసి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి ఒక కెరీర్ డెవలప్ చేసుకుంటాను, నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నేను దాన్ని రీచ్ అవుతాను అనే ఒక పట్టుదల. ఎట్ ది సేమ్ టైం మనకు సోషల్ మీడియాలో గుడ్స్ అండ్ బ్యాడ్స్ గురించి మాట్లాడుకున్నాం, మనకి నెగిటివ్ కంటెంట్ ఎంతైతే కనిపిస్తుందో దాన్ని, ఒక టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అంత నాశనం అయిపోతుంది అనే దాన్ని నేను అంగీకరించాను. నిజంగా ఒక అమ్మాయి పొలిటికల్ గా రావాలి అనుకుందనుకోండి, సో ఎట్లా ఉంటుంది ఈ కెరీర్, ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, ఒక రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనే అకాడమిక్ అవగాహన ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా 33% కాదు, మనం ఖచ్చితంగా ఆటోమేటిక్గా 50% అడిగే పరిస్థితి రేపు ఖచ్చితంగా వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం అయితే, ఆశ అయితే నాకుంది.
0: సో మీరు అంటే పాత్రికేయ రంగంలో కూడా పొలిటికల్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మగవాళ్ళు కనిపిస్తుంటారు, అందులో కూడా చాలా హీటెడ్ గా ఉండే పొలిటికల్ డిబేట్స్ మీరు ఆన్ డైలీ బేసిస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి పల్స్ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో యా, మీరు అన్నట్టు అవగాహన కొంచెం పెరుగుతూ ఉంది. అయితే మన దగ్గర మెన్స్ట్రల్ హైజీన్ గురించో విమెన్ హెల్త్ గురించో పెనిట్రేషన్ ఎక్కువ ఉండదు, కాకపోతే సోషల్ మీడియా పెనిట్రేషన్ ఎక్కువ ఉంది. సో దాన్ని ఎంత బాగా మహిళలు వాడుకోవాలి అన్నది మీరు బాగా చెప్పారు స్వేచ్ఛ గారు. దాన్ని అందులో ఉన్న నెగిటివిటీ తీసేసి పాజిటివ్ గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి,
1: మనమే ఫిల్టరేషన్ పెట్టుకోవాలి.
0: మరి చివరిగా ఇన్వెస్ట్ ఇన్ విమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్, మరి మహిళల్లో పురోగతి సాధించాలి అంటే ఆడపిల్లల విద్య, శారీరక, మానసిక ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టాలి అని అంటున్నారు. మరి ఇప్పుడు అమ్మాయిలు ఇమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళ ఇమోషనల్ స్ట్రెంగ్త్ కి ఎలాంటి పెట్టుబడి పెట్టాలంటారో ముందుగా మేడం మీరు చెప్పండి.
2: మీరు ఇందాకన్నా చూసారా, ఏ మార్పు అయినా ఇంటి నుంచే రావాలి, పేరెంట్స్ కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి. అయితే పిల్లలు కేవలం ఇంట్లోనే పెరగట్లేదు, చాలా ప్రభావాలు ఇంట్లోకి కూడా చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎంత పేరెంట్స్కి ఎంత అయితే బాధ్యత ఉందో సొసైటీకి, స్కూల్కి, మీడియాకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇందాక మీరు అన్నా చూసారా, ఇన్స్పైర్ ఇంక్లూషన్, బట్ అట్ ది సేమ్ టైం ఇంక్లూడ్ చేయడం అనేది ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళని ఎలా ఎంపవర్ చేస్తాము? ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంటా, లేకపోతే డిస్క్రిషన్తో కూడిన ఎంపవర్మెంటా, దట్ దే కెన్ మేక్ అ చాయిస్, అండ్ దట్ చాయిస్ విత్ డిస్క్రిషన్ అండ్ దట్ చాయిస్ విత్ డెసిషన్ మేకింగ్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ రావాలంటే కూడా సపోర్ట్ సిస్టమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాన్స్టెంట్గా వెనక్కి లాగుతూ ఉంటే నీకు ఇది చేత కాదు, నువ్వు చేయలేవు, లేదా నీకు మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే ఎవరి ఎమోషనల్ హెల్త్ అయినా ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది? నో డౌట్ అబౌట్ ఇట్. మెన్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెన్ ఆల్సో కీప్ కన్విన్సింగ్ దెమ్సెల్వ్స్ వీఆర్ పవర్ఫుల్, వీ కెన్ డూ ఎనీథింగ్, వీఆర్ అచీవర్స్. ఈ మెంటల్ మేకప్ లైక్ మెంటల్ మ్యాపింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్. సో విమెన్ కూడా, ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్ట్రాంగ్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, బట్ మిగతా ఏజెన్సీస్ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. మీరు బలం ఇవ్వకపోయినా పర్వాలేదు, వేర్ ఆల్ స్ట్రాంగ్, బట్ వెనక్కి లాగకపోతే చాలు. ఇన్విజిబుల్ గ్లాస్ సీలింగ్స్ లేకుండా ఉంటే చాలు, ఎనీబడి కెన్ రీచ్ ఎనీవేర్. వీ ఆల్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్, వీఆర్ ఆల్ కేపబుల్, బట్ నో పులింగ్ బ్యాక్, నో డిమోరలైజింగ్, అది ఇంపార్టెంట్.
0: స్వేచ్ఛ గారు మీ అభిప్రాయం చెప్పండి.
1: శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎనీ ఇండివిజువల్

0: వాళ్ళ వెల్బీయింగ్ మీద, అంటే నేను ఆరోగ్యంగా ఉన్నానా, నా కోసం నేను ఏం చేసుకుంటున్నాను అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే ఈ ఎమోషనల్ స్ట్రెంథనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి తన హెల్త్ ఎట్లా ఉంది, సో మానసిక ఆరోగ్యం ఎట్లా ఉంది, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం, కొంత వర్కౌట్ చేసుకున్నాం, అది చేసినప్పుడు ఫిజికల్గా మనం హెల్దీగా ఫీల్ అయినప్పుడు మనకి సైంటిఫిక్గా హార్మోనల్ రెగ్యులేషన్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. అంటే నువ్వు హెల్దీగా ఉంటే చాలు అనే కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఫస్ట్ నేనేంటి అనేది నాకు అర్థమైనప్పుడు నాకేం కావాలనేది నాకు తెలుస్తుంది. తనను తాను తెలుసుకునే ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది జరగడానికి మనకి కొన్ని జనరేషన్స్ పడుతుండొచ్చు. ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, చేస్తున్న దగ్గర ఒక అడ్డుకట్ట ఉంది, బ్యారియర్ ఉంది, ఒక విమెన్ అన్న దాంతో ఉంది. నేను దీన్ని క్రాస్ చేయాలంటే నాకు 10 ఏళ్ళు పడుతుండొచ్చు. నేను ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నేను స్థాయికి వచ్చినప్పుడు ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను స్ట్రగుల్ చేసినట్టుగా 10 ఏళ్ళు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండకూడదు అని ఇప్పుడైతే చేస్తానో, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, డే టు డే లైఫ్ లో ఇంట్లో ఉండి బాధ్యతలు చూసుకునే వాళ్ళైనా, వర్క్ చేసే వాళ్ళైనా, ఏ ప్రొఫెషన్ లో ఉండే మహిళలైనా సరే, ఈ బ్యారియర్స్ అన్నింటితో ఫైట్ చేయడానికే టైం సరిపోతున్నప్పుడు తమను తాము అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి పడుతున్నప్పుడు ఓవర్ అ లాంగ్ రన్ లో మనకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది తప్ప నిజంగా అంటే ఆ మోటివేషన్ ఎక్కడెక్కడో ఆగిపోతారు, ఆ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. అల్టిమేట్ గా అనుకున్నది చేసే గోల్ రీచ్ అయ్యే దగ్గరలో మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క ఫీల్డ్ లో అని చూపిస్తే మళ్ళీ వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన సందర్భాలే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ కాన్షియస్నెస్ తో చేసుకుంటూ వెళ్తామో నిజంగా ఈ నా హక్కులు ఇవ్వాలన్నది, ఇది కాపాడండి అని కాకుండా లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రెస్ జరిగింది. ఒక ప్రొఫెషనల్ గా ఒక వ్యక్తిగా నేను ఇంతవరకు రాగలిగాను, ఈ సంవత్సరానికి నా అప్గ్రేడేషన్ ఇది, నా డెవలప్మెంట్ ఇది, ఓవరాల్ గా విమెన్ లైఫ్స్ లో వెల్బీయింగ్ లో ఉన్న డెవలప్మెంట్ ఇది అని మాట్లాడుకునే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: స్వేచ్ఛ గారు చాలా బాగా చెప్పారు. మరి మన శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విని ఎంతో కొంత ఆలోచిస్తారు అని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి చర్చా కార్యక్రమం 30 నిమిషాల్లో ముగించడం చాలా కష్టం, కాబట్టి ఈ చర్చని మీరు పూర్తిగా వినాలి అనుకుంటే ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో రోల్ ఆఫ్ మీడియా ఇన్ జెండర్ సెన్సిటైజేషన్ అ డిస్కషన్, రోల్ ఆఫ్ మీడియా ఇన్ జెండర్ సెన్సిటైజేషన్ అ డిస్కషన్ అని టైప్ చేసి యూట్యూబ్లో వినండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ సునీతారాణి గారికి, స్వేచ్ఛ గారికి ఆకాశవాణి తరపున థ్యాంక్స్.
2: థ్యాంక్ యూ. మీరింతవరకు మహిళలకు సమాన గౌరవం, మీడియా పాత్ర ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛ వటార్కర్, నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: మధ్యాహ్నం పూట సింగిడి కార్యక్రమంలో పుస్తక
4: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 1:50, కొద్ది క్షణాల్లో వార్త ప్రసారం, ఢిల్లీ నుండి రిలే.
5: ఆదాబ్, యే ఆకాశవాణి హై, ఖబరో కే సాథ్ మే కలీం అహ్మద్. वजीर आजम नरेंद्र मोदी ने चेन्नई मेट्रो रेल प्रोजेक्ट के दूसरे मरहले में पून मल्ली वडापलानी रेल पट्टी का इफ्तिताह किया. वजीर आजम आज ही चेन्नई में 13,000 करोड़ रुपए से ज्यादा मालियत के तरक्याती प्रोजेक्टों का आगाज करने वाले हैं. भारत ने सऊदी अरब में रियाज के हवाई अड्डे पर बार बार हमले होने की मजम्मत की है और जानो माल के नुकसान पर तशवीश का इजहार किया है. दिल्ली में खसूसी एग्जीक्यूटिव मजिस्ट्रेट की अदालत ने सीजेपी के अभिजीत दीप के, आशुतोष रांका और सौरभ दास को रिहा कर दिया है. सुप्रीम कोर्ट ने हुक्काम को हिदायत दी है कि पुरअमन तरीके से इकट्ठा होने वाले लोगों की गैर कानूनी हिरासत की रोकथाम की जाए और लोगों की आजादाना नकलो हरकत को यकीनी बनाया जाए. नेपाल के गोरखा जिले में कई मकानों के पानी में बह जाने के बाद बूढ़ी गंडकी दरिया के इलाके में लोगों को मुंतकिल किए जाने के ताल्लुक से वार्निंग जारी की गई है. और भारत और वेस्टइंडीज के दरमियान तीसरा T20 मैच आज शाम इंदौर में खेला जाएगा.

0: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మీకు బోల్డన్ని పాటలు, ఏకపాత్రాభినయం మరెన్నో విషయాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు. మరి వారందరికీ స్వాగతం చెప్దామా?
1: హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిద్దిపేట జిల్లా ZPHS పొన్నాల బాలబాలికలం సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా వర్ష, మన దేశ సరిహద్దులో కాపలా ఉంటూ దేశరక్షణే ముఖ్యమని పనిచేస్తున్న మన వీర సైనికుల గొప్పతనాన్ని తెలుపుతూ పాడే పాట.
2: దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్లో కాపుగా సేవ, బ్రతుకంత మాకై తారాబోసావా. కన్న తల్లి కట్టుకున్నా లీనొదిలి కష్టాలు నువ్వు మోసేవా, కన్నుల్లో దుఃఖాన్ని దాసి నడిపావా.

సాగిపో సమరణ భారత రక్షక ప్రణాము సైనిక ప్రణాము సైనిక నువ్వు సాగిపో సమరణ భారత రక్షక ప్రణాము సైనిక సావు కళ్ళ ముందు చిందేసి నరమ్ము విడిసి అడుగులేసావయ్యా కంటి పైన కొనుక్కు వాల్చకున్న కష్టమనక కాపు కాసేవయ్యా సావు కంటే ముందు చిందేసి నరమ్ము విడిసి అడుగులేసావయ్యా కంటి పైన కొనుక్కు వాల్చకున్న కష్టమనక కాపు కాసే

0: పడకాయనా, కటిక నేల పైన కన్న తల్లి ఓలే భావించే బతికంతా సాగించే నీకు ప్రణాము సైనిక. నువ్వు సాగిపో సమరణ భారత రక్షక, ప్రణాము సైనిక.
1: వర్షపాడిన పాట విన్నారుగా, చాలా బాగుంది కదా. ఇప్పుడు అన్నమయ్య కీర్తన పాడుతుంది కే వైనిత.

0: హరి పొగడంగ వశమ హరి శ్రీకృష్ణ.
1: ఇప్పుడు మన ముందుకొచ్చింది శివాని. మనమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం పౌష్టిక ఆహారంతో పాటు కావాల్సింది ఆటలు. ఆటల ప్రాముఖ్యతని గురించి వినిపిస్తుంది కే శివాని.
2: ఆటల ప్రాముఖ్యత. ఎవరైనా సరే, యువకులు చిన్నవారైనా, ముసలివారైనా, ధనవంతులైనా, పేదవారైనా, ఏ ఆట అయినా పూర్తి స్థాయిలో ఆడినట్లయితే ఆటగాళ్ళ మనస్సు మరియు శరీరం అందులో లీనమవుతుంది. ఇది మనం చేసే పనితో ఒకటిగా మారగల సామర్థ్యం. మనం గొప్ప పనులను చేయడంలో సహాయపడుతుంది. ఇది పరీక్షల తయారీలో విద్యార్థులకు చక్కగా సహాయపడుతుంది. బయట ఆడే

0: పిల్లలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి. స్నేహం, జట్టు, కృషి విలువలను పెంపొందించుకోవచ్చు. ఇది కాకుండా ఆడటం వల్ల అనేక స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆటలు ఆడుతున్నప్పుడు మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము, మన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు కూడా విశ్రమిస్తాయి, మన మనస్సు శరీర సమన్వయం మెరుగవుతుంది, మన ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు శక్తి పెరుగుతుంది. చాలా గంటలు చదివిన తర్వాత ఆటలు ఆడితే అలసట మాయమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఉజ్వలంగా వెలిగేందుకు మనం ఎల్లప్పుడూ ఆటలు ఆడాలి.
1: దేశ ఐక్యతను తెలిపే హిందీ పాట పాడుతున్నారు ఎల్ రేగా, టి శ్రీజ.

0: థ్యాంక్ యూ టు ఆల్.
1: ఎల్ రేఖ మరియు టి శ్రేజ పాటని చక్కగా వినిపించారు. ఇప్పుడు అందమైన మన జాతీయ జెండా గురించి పొగుడుతూ పాట పాడుతుంది ఆర్ దేవి.
2: రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా.

రంగుల జెండా, మన రంగు రంగుల జెండా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తు.

రంగుల జెండా, మన రంగురంగుల జెండా. ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బేలుదేరా, ఇక జెండాయ గురవేయ రిబ్బు రిబ్బున సా.

0: రంగుల జెండా, మన రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు భారతదేశ సౌందర్యాన్ని తెలుపుతూ పాటని ఆలపిస్తుంది ఎస్ హర్షిత.
2: నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నత మహిమ గిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం.

0: ఒక అమృత భాండం. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు మనకు ధైర్యానికి శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమ్మదేవి ఏకపాత్ర అభినయం వినిపిస్తుంది. పి అర్చన.
2: ప్రజారక్షకుడని కళా పోషకుడని పేరొందిన గణపతిదేవుని అగ్రకుమార్తెను నేను. నా వీరగర్జన వింటే శత్రులపై ప్రాణాలు పైకే పోతాయి. నేను రణరంగమున విరావిహారం చేస్తుంటే అదిగో ముందు చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసినే రుద్రమ్మే, పారిపోండి అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా పితృదేవులు నాకు ఒక ప్రక్క సంగీత సాహిత్యాలను నృత్య కళలను నేర్పిస్తూ మరో ప్రక్క రాజనీతి యుద్ధ విద్యలను నేర్పించారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి రాజు నా మీదకు కత్తిదూశాడు. కానీ నేను జంకలేదు, పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పాలన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల పట్ల, స్త్రీల పట్ల, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు చేపట్టాను. కాల్వలు త్రవ్వించాను, గోపురాలు కట్టించాను, స్త్రీ విద్యకు బాటలు వేశాను. ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా దేశ శౌర్య సాహసాలకు ప్రతీకగా నిలిచాను. థ్యాంక్ యూ.
1: మన దేశం ప్రపంచంలో ఉన్నత సంస్కృతి గలది. మన దేశ గొప్పతనాన్ని తెలుపుతూ పాట పాడుతుంది డి నవ్య. ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది, ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది. పోరాటాలకు ఉసిగొలిపింది, బానిస సంఖ్యల బల్లున తెంచి స్వరాజ్య

0: చెట్టును పుట్టని తల్లిగా తలిచింది. కంకర కంకర శంకరుడే నను భావను నేర్పింది. వారని వీరని ఎంచక మనిషికి ప్రేమను పంచింది. ఎక్కడ నుంచొచ్చారని అడగక అక్కున చేర్చుకుంది. అలుసుగా చూసి అక్రమాలకై పాల్పడుతూ ఉంటే, శతాబ్దాల తన సహనాన్నింకా పరీక్షిస్తూ ఉంటే, సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది. సత్యాగ్రహమే యుద్ధ వ్యూహమై విజయం సాధించింది. ప్రణామిండియా, ప్రణామిండియా, ప్రణామిండియా, ప్రణామిండియా. థ్యాంక్ యూ. బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొందిన భారత స్వేచ్ఛా గీతం ఆలపిస్తున్నారు రక్షిత పూజ.
1: పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం.

0: శాంతి పతాకం. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు మనకు స్వాతి కొన్ని మంచి విషయాలు చెబుతుంది.
2: నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థులం సమాజం పట్ల బాధ్యతగా మెలగాలి. పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలి. తోటి వారితో స్నేహంగా మెలగాలి. ఆపదలు ఉన్నవారికి సహాయం చేయాలి. విద్యతో పాటు వినయ విధేయతలను నేర్చుకోవాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. పరిస్థితులను బట్టి మనం సర్దుకుపోవాలి. అప్పుడే అందరితో మనం ఆనందంగా సంతోషంగా ఉండగలం. థ్యాంక్ యూ.
1: స్వాతి చెప్పిన మంచి విషయాలు విన్నారు కదా, మనమందరం ఇవి పాటిద్దాం. మరి ఐకమత్యం గురించి తెలిపే పాట నాగచరణ్.
3: నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా. కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా. పై పై భేదాలెన్నున్నా మనలో ఏకత్వం ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే. సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే. సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే. విజయగాథల చరితొకటే జీవన పద్ధతి మనకొకటే. విజయగాథల చరితొకటే జీవన పద్ధతి మనకొకటే. మనస వాచ క్రియ రూపముల దేశభక్తిలో మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే. థ్యాంక్ యూ.
1: గడిచిపోయిన సమయం తిరిగి రాదు కనుక సమయం యొక్క విలువను తెలుపుతూ పాడే పాట ఎం భవాని.
4: కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువను తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులము నీది అని అడగదు. మంచో

0: అంటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. థ్యాంక్ యూ.
1: చదువు యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతూ, చదువు వల్ల కలిగే లాభాలను తెలుపుతూ మనకు పాట వినిపిస్తుంది పి ఆమని.
2: కదలమంటున్నది చదువు నేర్పినేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను గన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యం మరవద్దు ఈ నేలనా. బుడిబుడి అడుగులోనే నిన్ను తనలోనే చేర్చుకుంది, అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమయ్యి దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పినేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను గన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, భవిష్యత్తు దారై మిగులున్న సాక్ష్యం మరవద్దు ఈ నేలన. నింగి నెలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను, ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను, గతమంత కథలల్లి మానుల చరిత్ర వినిపించెను. కాలం పట్టుకొని కదిలించిన రాత నుదుట గీతగా మారేనా, తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడిని దేశానికి అందించిన. కదలమంటున్నది చదువు నేర్పినేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను గన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యం మరవద్దు ఈ నేలనా. థ్యాంక్ యూ.
1: తెలంగాణ గొప్పతనాన్ని తెలుపుతూ పాట పాడుతుంది నిఖిత.

0: థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొన్నాల విద్యార్థులం సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. థ్యాంక్ యూ.
2: విన్నారుగా చిన్నారులు, సిద్దిపేట జిల్లా పొన్నాల జిల్లా పరిషత్.

ఉన్నత పాఠశాల విద్యార్థులు చక్కని కదంబ కార్యక్రమం వినిపించారు మనకు. మరి వీరందరికీ అభినందనలు, జేజేలు చెప్దాం. సరే, ఇక మన సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి మరిన్ని కొత్త కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వామనుడు నాటకం. రచన శ్రీ పురాణపండ రంగనాథ్. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. వినండి వామనుడు నాటకం.
1: గురువర్య, నా ఆవేదన అర్థమైందనుకుంటాను. బలి, నా ఆంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను. నన్ను ధర్మ సంకటంలో ఇరికిస్తున్నావయ్యా. అంటే రాక్షస కులగురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా?
2: బలి, మీ తాతగారు ప్రహ్లాదులు వారి మాట.
1: పుత్రశోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
2: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
1: అదేమిటాచార్య?
2: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
1: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
2: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నాను.
1: అదేమిటాచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పలు పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహరచనకు ఆదేశించండి.
3: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంత తొందరపడతనం, అల్లరితనం.

0: ఇన్ని సంవత్సరాలు గడిచినా మీలో ఆ ప్రవృత్తి పోవటం లేదు.
1: అంటే మేం మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
0: అవును, మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగ చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అలుస్తానంటావు, ఏమైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
1: నా తండ్రిని మోసంతో నిర్చించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
0: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
1: కపటమా?
0: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కస్సుపుసుమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాలలూగుతారు. అమృతం పొందటానికి జగన్మోహన్ వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు?
1: ఇప్పుడు నన్ను

0: ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాల్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలి. మీ వంశగురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగణం లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నింటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు. అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళలోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అణగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం.
1: బలి,
0: పాతాల సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులున్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరొందింది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించేది రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశం అయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాల రాజ్యమును పరిణవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురువాజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచే.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు
1: ఆచార్య.
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి

0: లేదా అంతటి అసమర్థుడివి ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్యకక్ష్యను మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి, నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం, మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
2: అలాగే ఆచార్య, పాతాళానికి యుగ యుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ.
3: గురుదేవా, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
4: బలి, యోగశక్తిచే సాధించు.
2: అలాగే గురుదేవా, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం.
3: విజయం, దిగ్విజయం. సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరు
2: దిశలలో నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్ష్యను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకులు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణపడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
5: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా, అందుకే ఈ సంభారాలు చేయించాను.
1: వింధ్యా, భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
5: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా, దోహదక్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులో ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి, అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
1: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంతాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
5: అదింకా నా వరకు రాలేదు. పరిచారక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
1: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
5: అదిగో చిరంజీవి పాండుడితే వచ్చుచున్నాడు, అతన్నే అడగండి.
6: మాతాపితరులకు వందన శతాలు, నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
5: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
6: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
1: బాణ. ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
6: నా చేతిలో ఉండటమే దీనికి విలువ, వేరే విలువ ఏమిటి తండ్రి?
1: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
6: అంతటి శక్తి దీనికి ఉన్నదా?
1: ఆచార్య శుక్రుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
6: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి వెళ్ళడం.

0: ఉండేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
1: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
0: నలుపు కలిసిన ఎరుపు.
1: అది తమో గుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
0: భలేగా ఉన్నదే. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్లలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
1: వింత్యా, నువ్వే రంగును కోరుకుంటున్నావు.
2: ఉదయ సూర్య కిరణం వంటి కాషాయ రంగు.
1: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
2: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
1: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
3: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
1: విప్రచిత్తే,
3: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
1: విచిత్రంగా ఉందే.
3: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
1: మరిక నా వైపు ఎవరు?
3: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కాని రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాల్ని మనం తెలుసుకోవాలి కదా.
1: చెప్పండి మాచ్య.
3: మనల్ని దేవతలు గుర్తించడం లేదు కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
1: అంటే వేరే కారణం కూడా ఉందే?
3: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాల్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
1: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోందా మాచ్య.
3: ఏముందురు మహారాజా?
1: ఈ బలిసార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
3: కొంచెం వివరించగలరా?
1: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
3: ఏమిటా భావన?
1: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
3: ఆలోచిస్తారు
1: ఎందుకని?
3: పగ.
1: ఎందుకు ఆ పగ?
3: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
1: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
3: యజ్ఞ యాగాదులలోని ఆవిర్భాగాల వలన.
1: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలనే ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను. వేద విధుల్ని సమాదరిస్తున్నాను. ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను. ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను. రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతిభావంతుని పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను. సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
3: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
1: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిటా మాత్య?
3: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
1: అంటే ఇంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
3: అవును. సమవుజ్జీలుగా రాక్షస గణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు, అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన. ప్రభు,
4: ప్రభువులకు ప్రణామములు. దేవలోకం నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
1: వెంటనే ప్రవేశపెట్టు.
4: చిత్తం.
5: రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
1: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు, విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
5: విజయీ భవ.
1: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
5: అంతా కుశలమే బలి, కానీ
0: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
5: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
1: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
5: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్టవేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
0: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
5: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలిచక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
1: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూతతృప్తి, దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం, మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
5: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
1: ధన్యుని మహాత్మా. అమాచ,
0: ప్రభు
1: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
0: అలాగే ప్రభు.
6: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపెన్నడూ లేని సంకటం వచ్చిపడినదేమి?
7: కాలవైపరీత్యము మహేంద్ర.
8: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
7: అగ్నిభట్టారుగా, మీ ఆవేదన అర్థమైనది.
8: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై, కాంతిహీనులమై, ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
6: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మ్లానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
7: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
6: అదేంటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
7: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చేస్తున్నారు.
6: బలిచక్రవర్తికి యజ్ఞాహుతులా?
7: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
6: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట?
7: అవును. దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
6: ఇది అక్రమం, క్రమం కాదాచార్య.
7: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞవిధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
6: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
7: ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.
6: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన

0: మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
1: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుచున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరము ఏమీ చేయాలము.
2: అలా అని

0: కోశాగారాన్ని వెచ్చించి వేశానాచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది, మరి మార్గాంతరం
1: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించటమే.
0: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
1: ఆనాడు క్షీరసాగర మథన వేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా.
0: అవును.
1: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
0: మంచిది ఆచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
2: ఎవరది ఈ జలనిధిలోని అపూప సంపదను కదిలిస్తున్నదెవరు?
0: సముద్ర, నేను బలిని.
2: దొంగ వల ఏమిటిది మహాత్మా?
0: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనుచున్నాను. దొంగతనమేమున్నది?
2: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
0: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.
2: బలీంద్ర, నేను కాపలాదారును మాత్రమే, నాపై మీరు ఇట్లా ఆయుధమునెత్తుట పాడి కాదు.
0: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నిధి. మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయక నన్ను అడ్డగించితేవో దండోపాయము తప్పదు.
2: ఇంద్ర, దేవేంద్ర, పాహిమాం పాహిమాం.
3: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
0: దుస్సాహసము కాదు, మా భాగాన్ని నేను తీసుకున్నాను.
3: నీ భాగమా? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చినది?
0: క్షీరసాగర మథన వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలీదా ఇంద్ర? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
3: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
0: ఇంద్ర, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీవిధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజుపోయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
3: బలి, మొండి వదను మానుము, వెళ్ళుము. లేదా
0: శక్తి నీకే కాదు, నాకునూ కలదు.
3: నూరు యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివేసి శత్రు నిశేషం చేసుకుందును.
0: అంతటి మనగాడివా?
3: ఈ వద్రాగమే నీ ప్రశ్నకు సమాధానం.
0: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్ర ప్రయోగం చేస్తావా?
3: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
0: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.
4: నిత్యదాన తపో నిరతుడైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపరీత్యము కాక మరేమిటి?
5: తాతగారు, ఎంతటి దుర్దశ ప్రవర్తించినది.
4: అమ్మా వింఛ, ఈ కష్టాలన్నీ చూచటకి స్వామి నాకు ఈ చిరాయువుని ప్రసాదించినట్లున్నాను.
6: సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవిని ప్రయోగించి బ్రతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి ఉంది.
7: ప్రభు, ఇంతలోనే స్వర్గం

0: పై దాడికి సన్నాహల.
1: అవును వింధ్య, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యాన్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోక విరాజితమైన ఒక అపూపవృక్షపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుండయ్యాను. సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
2: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
1: తమ ఆశీర్వాదం గురుదేవ.
2: సంకల్ప సిద్ధిరస్తు, విజయోస్తు.

0: ఆ బలి విజృంభణం ముందు దేవ సైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధివీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చిత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: 100 యజ్ఞాల విశేష ఫలంతో దివ్య శక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితంగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణహితైషులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
1: దేవేంద్ర, ఇది వరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడి వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువును స్తుతిస్తూ నన్నిలా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది. సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం. పదా.

0: తిరిగి పంద. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం, జైరక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణవిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాదభరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలిచక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణాంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహకశక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్వమును తృంచి మీకు మీ మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహించును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాయిత్యమునకు కానీ ఏ అకృత్యమునకు కానీ పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
0: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
3: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
0: మీ ఆజ్ఞ.
4: శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేమిటి?
3: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
4: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
0: అదేమిటి పితామహ?
4: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
0: నా అధికారోద్ధతి అలాంటిది.
4: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
0: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
4: చాలా తప్పు చేశావు బలి.
0: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు, రాజ్య వ్యవస్థ ఎందుకు?
4: ఏమిటి, ఏమన్నావు?
0: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
4: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
0: పితామహ,
4: ఈ సృష్టి విలాస క్రమాన్ని, వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన నా అభిప్రాయం.
5: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజభుజ పరాక్రమంతో దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా? చెప్పండి.
4: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణ. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
5: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనం కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
0: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
5: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
0: సరే, మీ ఇష్టం.
6: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
2: దేవమాత, అదితి అమ్మ చేతిముద్ద తినాలని వచ్చానమ్మా.
6: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
2: షడ్రుచులకు అందని అమ్మ వాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
6: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన ధరించిన మీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
2: అమ్మా, తల్లి చేతి గోరు ముద్దులు పంచభక్షాల కన్నా మెన్న.
6: అమ్మ మీద ఆపేక్షతో అలా వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
2: నీవు కోరడం, నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం, సమాజ రుణం తీర్చుకుంటాను.
6: ధన్యురాలను, తల్లి పేగకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
2: సమస్త సన్మంగళాని భవంతు.
6: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
7: వామనుడు కారణజన్యుడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులం అయ్యాం. దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షయభిక్షా పాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
6: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
8: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
9: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి
6: వామనా.
9: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
10: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
9: కాదండి.
8: మరి ఏమిటి?
9: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
10: ఎందుకు లేరు, ఉన్నారు.
9: ఎవరు వారు?
8: ఇంకెవరు? బలిచక్రవర్తి.
9: అంతటి దానశీల బలి?
10: అలాంటి దానశీలి లేనేలేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
9: అలాగా, అయితే వెళ్తాను.
0: బలి, ఇది అగ్నిశాంతి హోమగుండం.
3: అగ్నయే నమః.
0: ఇది వరుణ శాంతి హోమం.
3: కర్పూర హవిస్సు వేస్తున్నాను.
0: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
3: నవధాన్య హోమం చేస్తున్నాను.
0: ఇది అంతరిక్ష శాంతి హోమం.
3: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
0: ఇహ ఈ హోమగుండాలకు ప్రదర్శనాలు చేయండి.
3: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
9: భవతు భిక్షాందేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
3: ఏం కావాలి బ్రహ్మచారి?
9: బలి.
11: ఏమిటా ఏకవచన సంబోధన?
9: పెద్దల్ని పిన్నలు అలా పిలవవచ్చునని లోకనీతి. ఏం బలి?
3: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి? అడుగు.
12: నాయనా బలి.
3: ఆచార్య.
0: ఇది చంద్రుడు జ్యేష్ఠమూలా నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞఫలం అంది వచ్చే సమయం.
9: భవతి భిక్షాందేహి.
3: ఏమి ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
9: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
11: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే.
0: బలి అంటే ఎవరో తెలుసునా?
9: ఏకవచన ప్రయోగం చేయకు బాణా.
11: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశం మాది. బలిచక్రవర్తి దానానికి మారు పేరు.
12: బాణా, ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు.
11: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
3: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా.
4: అలా గడ్డిపెట్టు.
11: ముత్తాసా!
3: బాణ, బాలక, నీ నామధేయం?
9: నన్ను వామనుడు అంటారు.
13: వామ అంటే సౌందర్యమని, శుభకరమని అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
3: నీకేం కావాలో కోరుకోవయ్యా.
9: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
3: సత్యవాక్పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతిప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
9: అడుగుతున్నా బలి.
3: అవశ్యం
9: అడుగుతున్నా. ఏం బాణా?
11: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
9: అడుగుతున్నా. ఏం ఆచార్య?
12: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
3: సందేహించక అడుగు బాల. సప్త ద్వీప విలసితమైన వసుంధర కావాలా?
9: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
3: మరి బంగారు రాసులా?
9: సువర్ణ వేదాధ్యాయికి వేరే బంగారం ఎందుకు?
3: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
9: ఏమీ వద్దు.

0: ఏమీ వద్దా.
1: మరేం కావాలట?
2: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
3: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతి పోదు కదా.
2: అధిక ప్రసంగం మాను, అడుగు.
0: అడుగు బాలక.
3: ఏం శుక్రాచార్య, అడగనా?
0: అడుగు.
3: ముగ్గురు మూడుసార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి, అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా నా మాటలు విని బాణుడు మతి గతి తప్పుతుందని.
2: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్లి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
0: చిరంజీవి, మరొకసారి ఆలోచించవయ్యా.
3: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
1: నువ్వేదో కుట్రదారుడిలా ఉన్నావు.
0: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి, ఆలోచించవయ్యా.
3: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం సంతుష్టి ఇవే తేజస్సుని కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత మూడు అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
0: బాలయ్య, నీ ఇష్టమయ్యా.
1: మూడు అడుగుల దానవా? ఆశ్చర్యంగా ఉందే.
2: నేలకు మూరెడున్న మరుగుజ్జువాడు కదా. శరీరమే కాదు, బుద్ధి కూడా పెరగలేదు.
1: బాణా, ఈ వటువుని తక్కువగా అంచనా వెయ్యకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
2: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
1: బలి, నువ్వు ఈ దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువేలా మాయా వటువు రూపంలో వచ్చాడు.
0: శ్రీ మహావిష్ణువా?
2: మాయావటువా
4: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
3: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
1: వాగ్దాన వీరుని అనుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
5: బలి, వద్దు, నా మాట విను. ఇతడు కపటి.
1: కాని శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహి అని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
5: బలి, పట్టుదల వద్దు, కొంచెం కొంచెం ఆలోచించు.
1: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోక పాదకుడు సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య, జీవితానికి ఏం కావాలి?
2: ఇతడు మాయావామనుడు వేషధారి. మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
1: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండలోదకం.
6: అలాగే ప్రభు.
1: బలి, ఈ దానం చేయకుండా మాయోపాయం చే నిరోధిస్తాను. కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను.
5: అబ్బా,
1: దర్ప పడుతుకుందే,
5: కళ్ళు పోయిందే.
1: వామనవటు రావయ్యా, చతుర్దశలోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడికిన పాదం.
3: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
2: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
1: బాణా, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
2: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
1: శాంబరి మాయల్ని ప్రయోగించండి బాణా.
2: శాంబరి మాయలు ప్రయోగించారు, అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇదేంటాచార్య?
0: ఆ విష్ణుమాయ,
4: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని. ఎందుకు వృధా ప్రయాస?
2: ముసలి ముత్తాత
0: ఆవేశపడకు బాణ.
2: ఇంత వైపరీత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? ఆజ్ఞయమండి, మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
4: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా?
2: నేను చెప్పినట్లు ఇతడు మాయావాటుడు. వామనుడే వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
4: శుక్రాచార్య, తొట్టుపడకండి. మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకాన్ని కట్టు తగిలిన మీ కన్ను పొడిచి ఏకాఠుని చేశాడు.
2: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహ శకల వలయసీమను తన్ని తోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్వాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటువు పెరిగి పెరిగి భోన భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు.
4: పిచ్చి ఆచార్య, ధనిష్ఠా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం. అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
2: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి?
4: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
3: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
0: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
3: అటులనే
0: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదారవిందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మగడిగిన ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
3: శుభం భూయాత్.
2: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాలకాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపట్యము, ఏమి వైష్ణవమాయ.
6: బాణా, ఏమిటా దీనాలాపాలు? నిగ్రహం పాటించు త్రివిక్రమ. నా భర్తకి ఇటువంటి శిక్ష నీకు భావ్యమేనా?
3: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైస్విక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కానీ బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
0: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం, సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
3: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని, క్రమాన్ని, గ్రహతారగతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళ లోక సుఖానికై, అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని, వాయు, అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి, ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు. కనుకనే ఇంతటి కథ నడిచింది.
4: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
3: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
0: నా కళ్ళు తెరిపించావు మహానుభావ.
6: కాలనే ఎంత, నా మాంగల్యానికి

0: సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
1: బలిదాన నిరతికి సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
2: తమాశిస్సులు,
3: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
1: బలి, నువ్వు పాతాళానికి వెళ్లి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది.
2: తమాజ్ఞ.
1: అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
2: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకునడం?
1: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
2: నాదో చిన్న కోరిక మహాశయ.
1: అడుగు.
2: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది. వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
1: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
2: ధన్యుణ్ణి స్వామి.
1: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలి ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు. అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
2: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు.
4: భక్తవత్సల, నారాయణమూర్తి, నా తండ్రి కారణంక ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు బరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కనుల పండుగ చేశావు. ఒక జన్మలో 2 అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను?

శ్రీ పురాణ పండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలంరాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసునూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎన్వీఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీ బిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవానీ, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికె మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చెన్నైలోని ఐఐటి మద్రాస్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులు రహదారి, రైలు, రవాణా, ఓడరేవు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించినవి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. వైద్య సేవలను, పరీక్షలను పరిశీలించిన మంత్రి రోగులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గౌహతి జోనల్ యూనిట్ సుమారు 43 కోట్ల రూపాయల విలువైన 53 కిలోగ్రాముల పైగా మెథాఫెటమిన్ WY టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లో 2 డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎన్సీబీ ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ సరుకు మయన్మార్ నుండి వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెగ్యులర్ కోటా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులలో మిగిలిన సీట్లకు 3వ దశ కౌన్సిలింగ్ను ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారు నేడు భక్తులకు దర్శనమిచ్చారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయం, ముహుర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయాలలో 9 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఊరేగింపులు కొనసాగుతున్నాయి. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నౌకాదళ ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డంలోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం, వెండి ధరలు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో తక్కువ ధరలకు కొనుగోలు చేసే ధోరణి కారణంగా బంగారం ఫ్యూచర్స్ 0.7% కంటే ఎక్కువ పెరిగి 10 గ్రాములకు 151,499 రూపాయల వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గి కిలోగ్రాముకు 225,755 రూపాయల వద్ద ముగిశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aanews_hyderabad ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏనుగుల శంకరమ్మ బృందం వారు ఆలపించే బతుకమ్మ పాటలు విందాం.

గజ్జల పంట కొంగే గౌరమ్మ గజ్జల ఓ డాలవే బంగారు పంట కొంగే.

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏనుగుల శంకరమ్మ బృందం వారిచే బతుకమ్మ పాటలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఘరానా బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సింధు ఆలపించిన గీతం విందాం. గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హలో.
7: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
6: ఆ, చెప్పండి మేడం.
7: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
6: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో, హలో. అరే రాజు, రాజు.
8: ఆ బాబాయ్,
6: చిన్నోడు కరెంటు బిల్ కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
8: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
6: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
8: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.

0: అట్లా చేసిందారా?
1: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట ముగ్గురు మనగాళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. గీత రచన భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, ఆక్వాఫోనిక్స్ విధానంలో చేపల పెంపకం గురించి వెబ్బేరు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు అందించే వివరాలు. 7:15 వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:03 కరెంట్ అఫైర్స్. సేవా సంకల్ప్ అభియాన్, ప్రజాసేవలో నరేంద్ర మోదీ 25 ప్రస్థానం, ఈ అంశాన్ని గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ పి మురళీ మనోహర్ గారు, ఇంకా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు. సంభాషిస్తున్నవారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ ప్రాసంగిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో జగదీష్ హోగర్ గారి తబ్లావాద్యం ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి కార్యక్రమాలలో ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో భయం గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి. 2వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ. 6:35 పరంపనులు యాసంగి పంటలలో వ్యవసాయ పనులు అనే అంశం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రకృతి పూల సోయకం బతుకమ్మ ప్రత్యేక రూపకం. అనంతరం బతుకమ్మ ప్రత్యేక గీతం. ఇంకా ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనే అంశంపై న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ 3 అంశాలు రేపటి ఉదయ తరంగిణిలో 7:15. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం. 9:10 గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 11:03 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సతీష్ కషీకర్ గారి గాత్ర కచేరీ. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక రేపటి సాయంకాలం ప్రసారాలలో భాగంగా 5:03 శ్రీమతి కొమ్మ అనూష బృందంచే బతుకమ్మ పాటలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వివిధ పంటలలో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులు అంశాన్ని గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ దయద కృష్ణ గారు రైతు సోదరులందే అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలు. 8:03 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ

సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: conditions, while the full extent of the damage is yet to be assessed. In men's cricket, India will face West Indies in the 30-20 international at Holkar Stadium in Indore today. The match will begin at 7 p.m. Indian Standard Time. The five-match series is currently levelled at 1-1. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బిఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ఆయన ఈ సాయంత్రం పాల్గొననున్నారు. చీప్టెంప్స్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. ఎడ్యూటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77% మంది ప్రాక్టీస్ లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, విద్యా సంస్థల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈరోజు హైదరాబాద్లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్ను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ రన్ను వారు జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నాలు, నిరసనలకు పోలీసులు అవకాశం కల్పించారని, రాహుల్ గాంధీ స్వేచ్ఛగా సభలు నిర్వహిస్తున్నా అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు సహా నేతలను పదే పదే గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం జరిగింది. ప్రజలచ్చే ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ అనుసరిస్తున్న నాగరిక్ దేవోభవ సూత్రాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, అందుకు తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనను తప్పుబడుతూ ఓటు కోల్పోయిన వారెవరైనా ఉన్నారా అని రామచంద్రరావు ప్రశ్నించడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
5: తమ ఉనికిని కోల్పోయిన ఈ జిల్లాలో తమ ఉనికిని మళ్లీ ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవం పేరిట 10 సంవత్సరాలు పూర్తవుతుందని, దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి ఒక పేరిట బీఆర్ఎస్ ఈరోజు చేస్తున్నటువంటి నాటకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
4: రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ఉపసంహరణ రేఖ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాల్పల్లి మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, పటాన్చెర్లో అత్యల్పంగా 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద సంరక్షణకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అటవీ సంబంధిత ఫిర్యాదులు, సమాచారాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. జనగాం జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ సాధన కమిటీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సైదాపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రాధికా రామ్ గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించగా, వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కోవా విజయ్ నేతృత్వంలో జరిగే 12వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026ను ఎంపీ గెడమ్ నగేష్, జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజల ఇళ్ల నుంచి బయటికి వెళ్లే ముందు తలుపులు కిటికీలకు పటిష్టమైన

0: తాళాలు వేయాలని, వెనక తలుపులు బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటోంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ముఖ్య వార్తాః ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే త్రయోదశ సహస్ర కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరే తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా వర్తతే. సర్వోచ్చ న్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం, నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖా జనపదే బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దళయోః తృతీయా 20-20 స్పర్ధా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ త్రయోదశ సహస్ర కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తన మూలభూత సంరచనా, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర 700-300 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రేలస్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరె తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
5: దిస్ ఇస్ ఎ హిస్టారిక్ డే ఫర్ తమిళనాడు. టుడేస్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ ప్రాజెక్ట్స్ వర్త్ 13,000 crore rupees. వి ఆర్ ఇనాగరేటింగ్ many completed projects and laying foundations for new ones. Some will make daily travel easier, others will strengthen industry and trade. Together they will create jobs for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
4: Saha avochat yat etaihi padakramaihi samparak vyavastha sudridha bhavishyati. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రాం సంస్మరణ్ శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సః 25 వర్షాణి సంపూరితవాన్. యతః 1,000-2,000తమస్య వర్షస్య అక్టోబర్ మాసే గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథగ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయాయాః సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః, ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహ్ణాతి. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస్ పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రమపి రాష్ట్రాయ సమర్పితం. ఇదం కేంద్రం శత సంఖ్యాధిక మానవ మస్తిష్కానాం కౌశికీయ సూక్ష్మతాయాం త్రి ఆయామీయ మానచిత్రీకరణస్య యుగాంతరకారి వైజ్ఞానిక ప్రయాసస్య భాగః అస్తి. యత్ర భ్రూణావస్థాతః వార్ధక్య పర్యంతం సంపూర్ణ ఆయుకాలస్య అధ్యయనం భవిష్యతి. ఇతః పూర్వస్మిన్ దివసే ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండః అపి లోకార్పితః.

0: వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి. సర్వోచ్చన్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధనిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన దిల్ల్యాం మార్గావరోధాయ బ్యారికేడింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చన్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేన ఉక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి, సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మయపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే అట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: నవదినాత్మకః నవరాత్రమహోత్సవః అద్య మహతా ఉత్సాహేన భక్తిభావేన చ ప్రారబ్ధః. అయం మహోత్సవః దుర్గాదేవ్యాః నవానాం స్వరూపాణాం ఆరాధనాయై సమర్పితః అస్తి. శారదీయ నవరాత్రస్య ప్రథమదినే మాతుః దుర్గాయాః శైలపుత్రీ రూపస్య అర్చనా విధీయతే. హిమాలయతనయా శైలపుత్రీ శక్తిం స్థైర్యం నవారంభం చ ద్యోతయతి. శ్రద్ధాలవః దేశస్య ప్రసిద్ధేషు దేవీమందిరేషు దర్శనార్థం గచ్చంతి. అత్రావసరే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ దేశవాసిభ్యః నవరాత్రపర్వణః శుభకామనాః దత్తవంతౌ. రేలవే చయన పరిషదా 26వ 2000తమస్య స్నాతకస్తరీయ నియుక్తయే అధిసూచనా ప్రకాశితా. రేలమంత్రాలయేన సూచితం యత్ 48వ 5500తమ స్నాతకస్తరీయ పదానాం కృతే ఇయం చయన ప్రక్రియా ఆయోజ్యతే. రేలమంత్రాలయస్య వివరణానుసారం అస్యాం నియుక్తి ప్రక్రియాయాం చత్వారః ప్రముఖ సంవర్గాః సమావిష్టాః. యేషు ముఖ్య వాణిజ్యిక సహ యాత్రాపత్ర పర్యవేక్షకః, వస్తుయాన ప్రబంధకః, కనిష్ట లేఖా సహాయక సహ టంకకః అథ చ వరిష్ఠ లీపిక సహ టంకకః ఇత్యాదీని పదాని అంతర్భవంతి. అస్యాః ప్రక్రియాయాః కృతే అంతర్జాలమాధ్యమేన ఆవేదనగ్రహణం అక్టోబర్ మాసస్య 8వ దినాంకే ప్రారబ్ధం. యోగ్యాః అభ్యర్థినః చ ఆగామి మాసస్య 6వ దినాంకం యావత్ స్వ ఆవేదనపత్రాణి ప్రేషయితుం శక్నువంతి. గతదినే పూర్వోపాయరూపేణ నిగడితాః సిజెపి సమూహస్య నేతారః అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రాంకా సహైవ సౌరవదాసః ఇత్యేతే అద్య నవదిల్ల్యాం విశేష కార్యపాలకదండాధికారి న్యాయాలయేన విమోచితాః. దిల్ల్యారక్షిదళేన సంసూచితం యత్ సర్వవిధానాం విహితవైధానికప్రక్రియాణాం పాలనానంతరం ఏతే త్రయః జనాః అద్య ప్రాతఃకాలే దిల్లీ ఛావనిస్థితే విశేష కార్యపాలకదండాధికారిణః సమక్షం ప్రస్తుతాః. ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ ఏకవర్షపర్యంతం శాంతివ్యవస్థాం సదాచారం చ రక్షితుం ఏతేభ్యః 50,000 రూప్యకాణాం ప్రతిభూబంధప్రపత్రం స్వీకృత్య ముక్తిః ప్రదత్తా. నేపాలస్య గోర్ఖా జనపదే బూఢీగండకీ నద్యాః జలస్తరే ఆకస్మికవృద్ధేః అనంతరం తటవర్తీ నివాసినః సురక్షితస్థానేషు గంతుం పరామృష్టాః. జలవృద్ధికారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అద్య ప్రాతఃకాలే జలవృద్ధికారణేన అనేకాని గృహాణి జలప్రవాహే గతాని. భారత వెస్టిండీస్ దళయోః 20-20 క్రికెట్ స్పర్ధామాలికాయాః తృతీయా క్రీడా అద్య ఇందోరనగరే ఆయోజ్యతే. భారతీయ సమయానుసారేణ ఇయం స్పర్ధా రాత్రౌ 7వాదనే ఆరప్స్యతే. ఇతః పూర్వం దళద్వయం శృంఖలాయాం సామ్యత్వం సంధత్తే. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. పల్లకిలో పెళ్లికూతురు చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన చంద్రబోస్ గీతం విందాం.

అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నీరుడు హారిక, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బేర్లో పనిచేస్తున్నాను. ఆక్వాపోనిక్స్ విధానంలో చేపల పెంపకం ఎలా? ఆక్వాపోనిక్స్ అనేది చేపల పెంపకం మరియు మొక్కల పెంపకాన్ని ఒకే వ్యవస్థలో కలిపి చేసే విధానం. ఇందులో తక్కువ నీరు, తక్కువ స్థలము మరియు తక్కువ వనరులతో చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, నేల అవసరం లేకుండా నీటి ఆధారంగా పెరిగే మొక్కలను పెంచడంలో ఈ వ్యవస్థ అనేది తోడ్పడుతుంది. చేపలను ట్యాంకులలో పెంచుతూ ఉంటాము. చేపలకే అవసరమైన ఆహారం వేసినప్పుడు చేపలు ఆహారాన్ని తిన్న తర్వాత వ్యర్థాలని బయటికి వదులుతూ ఉంటాయి. ఈ వ్యర్థాలని వదిలిన తర్వాత ఏదైతే నీరు ఉంటుందో అది కలుషితం జరిగే అవకాశం ఉంటుంది. మనకి నార్మల్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్లలో ఈ వాటర్ అనేది ఎప్పుడు బయటికి పంపించి కొత్త నీటిని వాడుతూ ఉంటాము. బట్ ఈ ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు తిన్న తర్వాత వ్యర్థాలను రిలీజ్ చేస్తాయి. వదిలిన తర్వాత ఈ వాటర్ అనేది మళ్ళీ తిరిగి దీన్ని వాడుకునే వ్యవస్థలో భాగంగా నీటిలోని పోషకాలు ఏదైతే విడుదలవుతున్నాయో అవి మొక్కల పెరుగుదలకి మనము వాడుకోవచ్చు. ఈ పోషకాలు అనేది నేరుగా ఒక సహజ వనరుగా ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ తినడంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆక్వాపోనిక్స్ విధానంలో వ్యవసాయం చేయడం అనేది కూడా ఒక రకంగా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో చేపలు వ్యర్థాన్ని నీటిలోకి వదిలిన తర్వాత ఆ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి పోషకాలు అనేవి మొక్కలు అనేవి తీసుకుంటాయి. ఈ మొక్కలు ఆ వ్యర్థాన్ని వ్యర్థపడినటువంటి నీటిని శుభ్రపరిచిన తర్వాత ఆ నీరు అనేది మళ్ళీ చేపల పెంపకానికి తిరిగి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇందులో మనకి రెండు ప్రధాన వ్యవస్థలు ఉంటాయి, రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చి ఆక్వాకల్చర్ భాగము, ఇంకొకటి హైడ్రోపోనిక్ భాగము. ఆక్వాకల్చర్ భాగంలో చేపలను మనం పెంచుకుంటాము, హైడ్రోపోనిక్ భాగంలో మనం మొక్కల్ని పెంచుకునే భాగము. ఇందులో మొక్కలు, మనకు అవసరమైన మొక్కలన్నింటిని కూడా ఇందులో పెంచుకుంటూ ఉంటాము. ఆక్వాపోనిక్స్లోని ముఖ్యమైన భాగాలు వచ్చి చేపల పెంపకం ట్యాంకు, ఇంకొకటి ఫిల్ట్రేషన్స్. సో ఎట్లా జరుగుతుంది ఫిల్ట్రేషన్ అనంటే, చేపలు వ్యర్థాలని బయటికి వదిలిన తర్వాత ఈ మెకానికల్ ఫిల్టరు, తర్వాత బయలాజికల్ ఫిల్టరు, ఈ ఫిల్టర్స్లలో అవి మొత్తము ఆ మలినాలన్నింటినీ తీసేస్తుంది. తర్వాత హైడ్రోపోనిక్ యూనిట్, ఎక్కడైతే మొక్కలు పెరుగుతాయో ఆ పెంచే భాగంలోకి ఫిల్టర్ అయిన వాటర్ అనేవి వెళ్తాయి. అక్కడ ఏదైతే నీటిలో కరిగి ఉన్న పోషకాలు అనేవి అన్ని కూడా మొక్కలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా మనకి నైట్రేట్లు అనేవి మొక్కల పెరుగుదలకి అండ్ ఇతర పోషకాలు అనేవి కూడా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఏదైతే వాటర్లో నుంచి పోషకాలు అనేవి మొత్తము వెళ్ళిపోయిన తర్వాత, సో క్లీన్ అయిన వాటర్ కూడా మనకి సంపులోకి అనేది వెళ్తుంది. సంపులు ఏంటంటే వాటర్ అనేవి తాత్కాలికంగా కొద్ది సమయం వరకు నిల్వ చేయడం కోసం ఈ సంపును వాడుకుంటాము. ఈ సంపులో నుంచి మళ్ళీ నీరు అనేది తిరిగి చేపల ట్యాంక్లోకి మళ్ళీ ఒక పంపు ద్వారా మనము దీన్ని పంపిస్తూ ఉంటాము. సో ఇలా ఆక్వాపోనిక్స్లో వాటర్ అనేది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఆక్వాపోనిక్స్ విధానంలో ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ ప్రయోజనాలు వచ్చేసి మనకి నీటి పొదుపు. సో మొదటిగా వచ్చి ప్రయోజనాలలో ఆక్వాపోనిక్స్ వల్ల నీటి పొదుపు అనేది, నీటిని పదే పదే ఉపయోగించడం వల్ల సాధారణ వ్యవసాయం లేదా చేపల చెరువులలో పోలిస్తే నీటి వినియోగం అనేది చాలా తక్కువ అవుతుంది. తరువాత తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించడం, తక్కువ స్థలంలోన చేపలు మరియు మొక్కలను కూడా పెంచుకోవచ్చు కాబట్టి ఇంటి దగ్గర పెరట్లలో అండ్ పట్టణ ప్రాంతాలలో కూడా ఈ ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు మరియు మొక్కల పెంపకం అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి తక్కువ స్థలంలో ఉత్పత్తి అనేది రెండు భాగాలుగా వస్తుంది. ఒకటి ఏమో మనకి చేపల నుంచి రావచ్చు, ఇంకొకటి మొక్కల నుంచి రావచ్చు. అండ్ రెండు రకాల ఉత్పత్తులు అనేవి కూడా వస్తున్నాయి కాబట్టి మనకి వచ్చే ఆదాయం అనేది కూడా రెండింతలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి చేపల వ్యర్థాల వినియోగం. సో చేపల నుంచే వచ్చేటువంటి వ్యర్థాలలో పోషకాలు ఉంటాయని చెప్పాను. పోషకాలు కూడా ఏమవుతాయంటే మొక్కలు తీసుకోవడం వల్ల ఈ మొక్కలకి ఎటువంటి బయట నుంచి రసాయనాలు అవసరం లేకుండా మొక్కలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా మనకి మొక్కలు అనేవి కానీ కూరగాయలు అనేవి ఎక్కువ రసాయన

0: ఎరువులు వాడి వాటిని పెంచుతున్నారు. చేపలతో అనుసంధానించి మనం పెంచడం ద్వారా చేపల వ్యర్థాల నుండి వచ్చే పోషకాలు మొక్కలకి ఉపయోగపడడం వల్ల అదనపు ఎరువులు వేయడం అనేది కొంచెం తగ్గుతుంది. తరువాత కాలుష్యం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా నీరు అనేది వాడిన తర్వాత నీటిని ఏదైతే పాడైపోయిన నీరు అంటే చేపలు పెంచిన తర్వాత కాలుష్యం అయిపోయిన నీరుని మనము వ్యర్థాలని బయటికి పంపిస్తూ ఉంటాము. ఈ వ్యర్థాలు అనేవి బయటికి వెళ్లకుండా ఆ వ్యర్థాలలో ఉండేటువంటి పోషకాలని మొక్కలు తీసుకోవడం వల్ల ఆ నీరు అనేది అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సంవత్సరం పొడవునా ఈ ఉత్పత్తి అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చెరువులలో చేపలు పెంచుకోవాలి అని అంటే కొన్ని సందర్భాలలో నీరు ఉండకపోవడము, చెరువులు ఎండిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సిస్టమ్స్లలో మనము తక్కువ నీటితో ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో సంవత్సరం పొడవునా కూడా ఉత్పత్తి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, రెండు రకాల పంటలు అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. దీంతోపాటు కొన్ని పరిమితులు, నష్టాలు కూడా ఉంటాయి. ఏంటి అని అంటే ప్రారంభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనము ఈ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే ట్యాంకులు కానీ పైపులు కానీ ఫిల్టర్లు ఈ పరికరాలన్నింటినీ ఏర్పరచుకోవాలి అని అంటే మొదట కొంచెం ప్రారంభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి విద్యుత్ అవసరం. సో మీకు ఇక్కడ పంప్ అనేది తీసుకోవాలని చెప్పాను. ఈ పంప్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి నీటిని పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పంపు వల్ల అది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి, నిరంతరం నడవాలి అని అంటే విద్యుత్ అనేది కూడా అవసరం. సో దీనికి కొంచెము విద్యుత్ని ఎక్కువగా వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో విద్యుత్ అవసరం అనేది ఎప్పుడు ఉండాలి. లేదు అని అంటే ఆల్టర్నేట్గా మనము వేరే బ్యాకప్ సిస్టమ్స్నైనా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకు అని అంటే చేపలు, మొక్కలు, బ్యాక్టీరియా వీటి మధ్య సమతుల్యతని సరిగ్గా నిర్వహించాలి. వీటిని నిర్వహించకపోతే చేపలు మొక్కలు సరిగ్గా ఉండి బ్యాక్టీరియా మంచిగా పనిచేయలేకపోయిందనుకోండి, అప్పుడు బ్యాక్టీరియా అనేది చేసే పని ఏదైతే ఉందో నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల మనకి నైట్రేట్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో ఈ నైట్రేట్ రిలీజ్ అవ్వనప్పుడు మొక్కలకు అవసరమయ్యే పోషకాలు అనేవి కూడా దొరకవు. సో దాని ద్వారా ఏమవుతుంది, మొక్కలు అనేది పెరుగుదల అనేది ఆగిపోతుంది. సో ఈ సిస్టంలో ఈ మూడిటి యొక్క కలయిక అనేది, సమతుల్యత అనేది చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరికరాలు పనిచేయకపోతే సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మెయిన్గా చెప్పినట్టు పంప్, సో మనం వాటర్ని ఒక దశ నుంచి ఇంకో దశలోకి పంప్ చేస్తున్నాం కాబట్టి ఈ పంప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏరేషన్ వ్యవస్థ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లయితే జీవించుండడానికి ఆక్సిజన్ అవసరమో చేపలు కూడా నిరంతరం జీర్ణక్రియకి కానీ అవి బతికి ఉండడం కోసం ఏరేషన్ అనేది చాలా అవసరం. నీటిలో నీటి నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్, నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. సో ఇందులో ఏంటంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో పిహెచ్ కానీ ఉష్ణోగ్రతలు కానీ, ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి చేపలు అనేవి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మొక్కలు కూడా ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్యాక్టీరియా కూడా ఒక నియంత్రిత ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే పనిచేస్తుంది. అండ్ పిహెచ్లో కూడా మొక్కలు ఒక నియంత్రిత పిహెచ్లో మాత్రమే అవి పోషకాలను తీసుకునే సామర్థ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మూడింటికి మధ్య ఎక్కువగా ఎప్పుడు రిలేషన్షిప్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో నిరంతరం పర్యవేక్షణ అనేది చాలా అవసరం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం, నువ్వంటే నాకిష్టం. ఈ చిత్రం కోసం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ

0: దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ధి చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్ధతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటీ నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 110 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన 1,000,000 మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటీ మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్

0: ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో రెండు దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబోటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లువాకిలి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంబాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్లో ఉన్నారు. సార్, నమస్కారం. సార్,
2: నమస్కారం అండి.
1: వరిలో ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
2: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగులు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
1: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగించే నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్యరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
2: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తొలిచే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత మొవ్వు చొచ్చు పురుగు అని, ఇలా కాండం తొలిచే పురుగునే రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తొలిచే పురుగు 3 దశల్లో వరిని ఆశిస్తుంది. 1 నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలకలు వచ్చే సమయంలో, మళ్ళీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోనూ అంటే ఖరీఫ్ సీజన్లోను, తర్వాత యాసంగి రబీ సీజన్లోను కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢదశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కలపైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడరెక్కల పురుగు ఆకుల కొనలపైన గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి, వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనలపైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తొలిచి పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అని చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్ళీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనలపైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకొని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలుచు పురుగు మళ్ళీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకొని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి 3 దశల్లో అంటే నారుమడి దశల్లో, నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంది. 3 సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు 3 సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుల్కలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అయితే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్ ట్రనిలీ ప్రోల్ 0.4G

0: గుళికలు అయితే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈ ఈనిక దశలో అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి ఆ అంకురం నుంచి ఈనిక దశలో అంటే చిరుపొట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాబ్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాంటనిలీ ప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అసిఫేట్ కూడా వాడతారు, అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత 3 దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పురుగు ఉనికి తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే ఆడ రెక్కల పురుగు సంబంధించిన మందు ఉంటుంది, మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకొక చిలుకలు అన్ని కూడా ఆడ పురుగు ఉందనుకుని వచ్చేసి లింగాకర్షణ బుట్టలు పడిపోతాయి, అవి మళ్ళీ బయటికి రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆడ రెక్కల పురుగులకి మగ రెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు మొగి పురుగు వచ్చిందని తెలుస్తుంది, తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించి రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి, లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక నారుమడిలో ఆడ రెక్కల పురుగు గమనించినట్టయితే కానీ, చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు కానీ, లేదంటే ఒక చదరపు మీటర్కి 10% చచ్చిన మొవ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే దీని కొరకు ట్రైకోగ్రామా పరాన్న జీవులు కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడుల చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి ప్రతిసారి అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పిన్ చేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి కానీ ఈ మొగి పురుగు సంబంధించిన పిల్ల పురుగులు రావు. అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామా పరాన్న జీవులను మనం ఉపయోగించుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్లు ప్రధానంగా సుడిదోమ కలుగు చేసే నష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సుడిదోమ రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
0: సుడిదోమ మన వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ 2 రకాల దోమలు కూడా పిల్ల పురుగులు పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదళ్ళ భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది, తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది సుడులు సుడులుగా తిరుగుతుంది కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమడిలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో దీంట్లో ఏంటంటే రసాయనిక పురుగు మందులే కాకుండా మనము నాటిన ప్రతి 2 మీటర్ల తర్వాత 20 సెంటీమీటర్ల కాలిబాట వదిలేసినట్టయితే దుబ్బు కింది భాగంలో నీటి మట్టం దగ్గర గాలి వెలుతురు బాగా సోకడం వల్ల ఈ దోమ ఉధృతి అంతగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మనం తగినంత సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక నత్రజని ఎరువులు వాడినట్టయితే ఈ సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మనం రసాయనిక పురుగు మందులు వాడాలి. సో దీనికి మంచిగా బాగా పనిచేసే మందులు ఏంటంటే డైనోటెఫ్రాన్ ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేకపోతే పైమెట్రోజైన్ ఎకరానికి 120 గ్రాముల చొప్పున, బుప్రోఫెజిన్ అయితే ఎకరానికి 320 మిల్లీలీటర్ చొప్పున, ట్రైఫ్లూమిజో పైరిమ్ అయితే ఎకరానికి 97 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎక్కువగా బాగా పంట ఎదిగినప్పుడు అంటే అంకురం దశ నుండి ఈనిక దశలో ఉన్నప్పుడు ఈ పైరుని కూడా పాపి కింది భాగంలో మందు పడేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని అదుపులో ఉంచవచ్చు. మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం

0: జరిగే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలకు ఆశించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల

0: మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లి కోడి ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నార్మల్లో మనం గుల్కలు వేసుకోవాలి, ఒక 2 గుంటల నారు మడికి, అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్ళీ గుళికలు వాడాలి. ఎకరానికి కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే 10 కిలోల చొప్పున వేసుకోవాలి, లేదంటే పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి కూడా అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లిగూడను తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లిగూడను తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడి ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లిగూడను తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల, చిన్న పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు, ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతూ ఉంటాయి. సో వీటి నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దెపురుగు కనిపిస్తుంటుంది. సో వీటి నివారణ కొరకు మనము ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి, కంకినల్లి కూడా 2 దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే ముందు దశలో వస్తుంది జనరల్గా. ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆ తర్వాత కంకిలోని గింజలపైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతుకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి కానీ కంకినల్లి కానీ ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం, ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్లరాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల, ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు భాగంలో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇది ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాలు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడిపైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ని పిచికారీ చేసుకోవాలి. కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టు పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటుంది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక మొక్క నుంచి ఒక మొక్క అట్లా వెళ్తూ ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రెల్లరాజు పురుగు ఈ మధ్యకాలం

0: ఆశించి బాగా నష్టం కలిగజేస్తుంది. గింజలు గట్టిపడే దశలో ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఈ రెల్లరాల్చు పురుగు, లద్దె పురుగు కంకి వెన్ను భాగంలో కత్తిరించడం వల్ల రైతుకి బాగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం వేళల్లో ఈ లద్దె పురుగు కంకి వెన్ను భాగం దగ్గర కట్ చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వీటి నివారణ కొరకు ఈ క్లోరాంటనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ వరిలో చివరి దశలో వరి కంపనలు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది, గింజలపైన రంధ్రం చేస్తుంది, అక్కడి నుంచి రసాన్ని పీల్చడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి, తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్లో రంగు మారిన ధాన్యానికి రేటు రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలుచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడిమికి తర్వాత పక్షులు ఏరుకొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదుండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 8 క్వింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్ హార్వెస్టర్తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 1-2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదునడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ అజోస్పైరిల్లం అని, అజోటోబ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అజొల్లా అని. సో ఇవన్నీ కూడా మనం వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు, అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం అందుంది, అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్లు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి, అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవటం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా

0: విధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి? మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు? రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు.
1: ముఖ్యంగా వరిలో మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతూ ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రియ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయోపెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్న మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లనే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడం అని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు, జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లానే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించే మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగులను ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
0: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: నమస్తేనండి.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇంతవరకు వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశాన్ని గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
3: పది లక్షల లాటరీ నాకా? వావ్,
4: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా బలగం చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన గీతం విందాం. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసిలియో.

ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం కోసం శేఖర్ చంద్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన రెహమాన్, సంగీతం శేఖర్ చంద్ర.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమలో ఇప్పుడు కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రం కోసం స్పీకర్ అగస్తి ఆలపించిన గీతం విందాం. గీత రచన రఘుకుల్, సంగీతం శీకర్ అగస్తీ.

0: ridi.
1: కేర్ ఆఫ్ కంచరపాల నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాజా అగ్రసేన్ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అగ్రసేన్ విగ్రహ ప్రాంగణంలో జరిగిన జయంతి వేడుకల్లో సతీమణి జానకి శుక్లాతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమానత్వం, అహింస, సేవాభావంతో సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవాలో కాంగ్రెస్ చేపట్టిన గోయి రాఖోన్ యాత్రలో పాల్గొన్నారు. చీప్టన్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగిన పాదయాత్రలో ఆయన నడిచారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యాత్ర గత నెల 22న పనాజీలో ప్రారంభమైంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. సుమారు 60 మంది ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు. ఎస్ఐఆర్లో అక్రమాలపై ఏఐసీసీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో ఈరోజు అటుకుల బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన పుష్ప పండగ అయిన బతుకమ్మ విశిష్టతను ఈ వేడుకలు చాటి చెప్పాయి. బతుకమ్మ తెలంగాణ సమృద్ధమైన సాంస్కృతిక సంప్రదాయాలకు, మహిళా శక్తికి, ప్రజలకు, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయ కళారూపాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెట్స్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులు 9 పతకాలు సాధించారు. విద్యార్థుల కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు వారి తల్లిదండ్రులు, కోచ్లు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని పాఠశాల వర్గాలు తెలిపాయి. ప్రతిభ చాటి పతకాలు సాధించిన విద్యార్థులను, పోటీల్లో పాల్గొన్న వారిని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. జాతీయ స్థాయి రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుజరాత్కు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న లడక్ పోలీస్ బైక్ ర్యాలీ బృందానికి కార్గిల్ జిల్లా పోలీసులు ఈరోజు లాంఛనప్రాయంగా వీడ్కోలు పలికారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న జరగనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్కి ముందు జాతీయ సమైక్యత, ఐక్యత, మాదక ద్రవ్యరహిత భారతదేశాన్ని ప్రోత్సహించడమే ఈ ర్యాలీ లక్ష్యం. ఇంద్రా 2026 విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళ నౌక సహ్యాద్రి రష్యాలోని వ్లాడివోస్టాక్కు చేరుకుంది. ఐఎన్ఎస్ సహ్యాద్రి భాగస్వామ్యం భారత ప్రభుత్వ మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా ఉందని, ఇది భారత్ రష్యా మధ్య దీర్ఘకాలంగా ఉన్న రక్షణ సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_ హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇనాటి కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ ప్రజాసేవలో నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం ఈ అంశాన్ని గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ పి మురళీ మనోహర్ గారు, అలాగే ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్.
1: ఆకాశవాణి సేవా సంకల్ప్ అభియాన్ ప్రజాసేవలో నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ పి మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సేవా సంకల్ప అభియాన్ అనే అంశానికి సంబంధించి ఈనాటి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘమైన ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 4 రోజుల పాటు సేవా కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, మొక్కలు నాటడం, యువత స్టార్టప్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నది ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. వికసిత భారత్ 2047 లక్ష్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కూడా ప్రధాన అంశం. ఒకవైపు 2001 గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ రాజకీయ ప్రస్థానం 2014 ప్రధానమంత్రి పదవి వరకు కొనసాగి 2019-2024 వరుసగా మరో 2 పర్యాయాలు కొనసాగింది. 2024 జూన్ 9 మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాల విస్తరణ, వ్యవసాయం, మౌలిక వస్తువులు, డిజిటల్ చెల్లింపులు, తయారీ, రక్షణ, అంతరిక్షం, విదేశాంగం వంటి రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతిపై కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలతో బహుముఖ్యంగా ముందుకెళ్తోంది. అదే సమయంలో ఈ పథకాల వాస్తవ ప్రభావం, అమలు, తీరుతెన్నులు, ఉపాధి, రైతుల ఆదాయం, సామాజిక ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి గ్రామస్థాయి వరకు అభివృద్ధి

0: ఫలాలు అందాలనేది నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పం. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానానికి సంబంధించి సేవా సంకల్ప అభియాన్ గురించి ఈనాటి చర్చను కొనసాగిద్దాం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ పుట్టి మురళీకృష్ణ గారు, ఎన్సీఆర్టీ మాజీ సభ్యులు, అలాగే రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ మోత్కూరి వెంకటనారాయణ గారు, రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల విశ్లేషకులు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మీతో చర్చను ప్రారంభించినట్లయితే, సేవా సంకల్ప అభియాన్ పేరిట సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ప్రజా అవగాహన కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసలు సేవా సంకల్ప అభియాన్ ముఖ్య లక్ష్యాన్ని, ఉద్దేశాలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి?
1: ఇది ఒక అవుట్రీచ్ ప్రోగ్రామ్, ఒక స్కీమ్ కాదు. ఇది ఒక నెల రోజుల పాటు ప్రజల దగ్గరికి, ఒకటి మోడీ గారు వారు సాధించిన విజయాలు, అలాగే ఈ దేశం యొక్క వికసిత్ భారత్ ఏదైతే కాన్సెప్ట్ 2047 ఒక ఇయర్ ను ప్రజల ముందు పెట్టారు. 100 ఏళ్ళు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి, కనుక మనకు ఒక టార్గెట్ అంటూ ఉండాలి. 100 ఏళ్లలో మనం ఏం సాధించాం, ఎయిమ్ లెస్ గా, డైరెక్షన్ లెస్ గా నేషన్ అలా వెళ్లకూడదు. ఒక వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన దేశంగా, దీటైన పెద్ద దేశాలతో పోటీ పడాలి అభివృద్ధిలో అనేటువంటి ఒక సంకల్పాన్ని యువతలో, ప్రజల్లో తీసుకురావడానికి బహుశా ఈ క్యాంపెయిన్ కూడా ఉపయోగించుకునేటువంటి ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంది? ఊరికే కార్యక్రమాలు చేయడం, స్కీమ్స్ ఇవ్వడమే కాదు, ఇన్ టైమ్ ఇవ్వాలి, వేగంగా అందించాలి సేవలు అనేటువంటి ఆలోచన ఇప్పుడు గవర్నెన్స్ లో ప్రజల్లో వచ్చింది. అవును, ఒక పని చెప్తే ఇంత టైమ్ లో అయిపోతుంది, రోడ్డు ఇస్తాము అని అంటే ఒక 1 ఇయర్ లో అయిపోతుంది. రైల్వే లైన్స్ కూడా ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ మన కళ్ళ ముందే అవుతాయి. కనుక అవేర్నెస్ ఒకటి, 25 ఇయర్స్ ఏం జరిగిందని చెప్పడానికి గుడ్ గవర్నెన్స్ సర్వీసెస్ ఇంటి వరకు డెలివరీ చేయాలి. అలాగే యూత్ లెడ్ డెవలప్మెంట్, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనే విషయం చెప్పాలి. స్వదేశీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటి కొత్త కల్పన, ప్రజలు, విద్యార్థులు, యువకులలో మనమే ఎంటర్ప్రెన్యూర్షిప్ వెళ్ళాలి అనేటువంటి మైండ్ సెట్ ను కూడా దేశవ్యాప్తంగా క్రియేట్ చేసే ఒక గొప్ప ప్రయత్నం ఈ యొక్క క్యాంపెయిన్ ద్వారా యువతను కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవడానికి నేను అనుకుంటాను. ఇది ఒక పెద్ద క్యాంపెయిన్, ఆ విధమైన ఒక ఆలోచన. ప్రోగ్రామ్ డిజైనింగ్ కూడా అలాగే ఉంది. స్కీమ్స్ అన్ని కూడా ప్రభుత్వమే ప్రజల డోర్ స్టెప్ వరకు తీసుకెళ్లి, జన్ధన్ లాంటివి, ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ఈ 1 మంత్ లో ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి పూర్తి చేయించే పని. ఇదంతా కూడా ఈ క్యాంపెయిన్ లో మనకు కనపడుతున్నటువంటి విషయం.
0: రైట్ అండి. వెంకటనారాయణ గారు, ప్రధానంగా వికసిత భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను బహుముఖీనంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వచ్ఛత, పరిశుభ్రత అనే అంశానికి చాలా కీలకమైన పాత్ర ఇస్తోంది. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసి విస్తృతంగా దేశవ్యాప్తంగా అనేక స్వచ్ఛత కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న నేపథ్యంలో, అసలు స్వచ్ఛత అనేది ఖర్చు కాదు, ఆర్థిక పెట్టుబడి అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలను మనం ఎలా విశ్లేషించుకోవాలి?
2: స్వచ్ఛత అనేది, క్లీన్లీనెస్ అనేది, దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి సామాన్యంగా అర్థం కాదండి దానికి. ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత మానవ వనరుల మీద. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా కూడా మానవ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ మానవ వనరుల మీద ఆధారపడి ఉంది ఎందుకు అంటే, ఆర్థిక అభివృద్ధిలో మానవ వనరుల యొక్క వాళ్ళ శ్రమ అనేది మనం ఏమంటున్నాం అంటే హ్యూమన్ రిసోర్స్ ప్రొడక్టివిటీ అంటాం. అవన్నీ పెరగాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకొని ఉండాలి. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగి దాంతో పాటు వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, దేశం యొక్క సంపద పెరుగుతుంది. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పరిసరాలు అనేది శుభ్రంగా ఉండాలి. వాళ్ళకి అందేటటువంటి తాగునీరు, అది ఇంపార్టెంట్. చిన్నపిల్లలలో మాల్ న్యూట్రిషన్ అనేది ఒక ప్రాబ్లం, ఎదుగుదల లోపం అంటాము, ఇంకా చాలా రకాలుగా పిలవచ్చు. ఆ న్యూట్రిషన్ లోపంలో ఒకటి, సరైనటువంటి ఆహార లభ్యత లేకపోవటం ఒకటైతే, తీసుకున్న ఆహారం వాళ్ళకి సరిగా డైజెస్ట్ అవ్వకపోవటం అనేది ఇంకొకటి. ఆ తీసుకున్న ఆహారం వాళ్ళకి సరిగా డైజెస్ట్ అవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, వాళ్ళకి సరైన తాగునీరు అందకపోవటము, సరైనటువంటి పరిసరాల శుభ్రత అంటే శానిటరీ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల. సో వాళ్ళది ఆ మాల్ న్యూట్రిషన్ అంతా ఏమవుతుందండి, పిల్లలు అనారోగ్యంగా పెరగటం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క క్షమ ఎంత చేయగలుగుతారు. అట్లాగే వాళ్ళు మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా అనారోగ్యానికి గురి కావటం వల్ల ఉత్పత్తి ప్రభావం చూపిస్తుంది. సో ఇలా చాలా ఎక్కువగా ఉన్నది అనుకోండి, అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాళ్ళ పని దినాలు పోవటం, వాళ్ళ ఆదాయం పోవటం, అట్లాగే దేశం యొక్క సంపద కూడా తగ్గిపోతా ఉంది. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఏంటంటే మనకి అనారోగ్యానికి గల కారణాలలో చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంట. ఇప్పుడు మనం చూడండి, మనకి ఇప్పుడు రైనీ సీజన్ వచ్చిందంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ స్టాక్ ఉండటం వల్ల అక్కడ మస్కిటో బ్రీడ్

0: పెరగటం వల్ల దాని ఎఫెక్ట్ ఏమవుతుంది, మనకి ఫ్రీక్వెంట్ గా జ్వరాలు రావటం దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ పరిసరాల శుభ్రత అనేది మనకి కనపడదు కానీ దాని యొక్క ఇంపార్టెన్స్, ఇది మన వనరుల యొక్క శ్రమ ఉత్పాదకత మీద చాలా వరకు ప్రభావం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి టూరిజం ఇండస్ట్రీ ఉన్నది అనుకోండి. టూరిజం ఇండస్ట్రీలో జనరల్ గా ఏంటంటే ఒక రకమైనటువంటి, అంటే మన ఉన్నటువంటి ఏరియాలలో అక్కడ శుభ్రత క్లీన్లీనెస్ లేనప్పుడు వచ్చే వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడరు.
1: మురళీమోహన్ గారు, 2014 నుంచి 2026 వరకు 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో కానివ్వండి, ప్రాధాన్యాల్లో కానివ్వండి, ప్రధానంగా వచ్చిన మార్పులు ఎలా గమనించాలి? ముఖ్యంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాన్ని పాలనా విధానాలతో ఎలా అనుసంధానం చేశారు?
2: అది ఒక నినాదమే కాదు, సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటే విశ్వాస్ కూడా, సబ్కా విశ్వాస్, అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి, అందరినీ కలుపుకుపోవాలి అనేది, ఇది నినాదాలు మనం వింటున్నాం. దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు వింటున్నాం, కానీ ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా కలుపుకోగలిగినప్పుడు మనం ఆ నినాదానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటి విషయంలో ఎర్రకోట పైన నిలబడి మోడీ గారు క్లీన్లీనెస్ గురించి, టాయిలెట్స్ గురించి మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది అందరికి. ఎందుకనంటే మహిళా గౌరవం, మన గ్రామాల్లో టాయిలెట్ అంటే తెలియదు. అలాంటిది ఈ రోజు సుమారుగా 12 కోట్ల ఇళ్లకు టాయిలెట్స్ ఇచ్చేసి, అట్లాగే మహిళ యొక్క ఆత్మగౌరవం ముఖ్యంగా. కానీ దీనివల్ల ఆరోగ్యం పెరిగింది మనకు, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా డయేరియా లాంటివి అన్ని కూడా బాగా తగ్గాయి ఇప్పుడు. కనుక కొద్దిగా తలెత్తుకొని చెప్పగలమంట, ముఖ్యంగా రూరల్ ఇది కూడా క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది. 14 లో ఈ UNDP వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు 24% క్లీన్లీనెస్ కవరేజ్ ఉండేది దేశం, ఇప్పుడు 80% క్లీన్లీనెస్ కవరేజ్ అని అన్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. మన రైల్వే స్టేషన్లు అన్ని మారిపోయినాయి, మన బస్ స్టాండ్స్ అన్ని మారిపోయినాయి, మన వీధుల్లో కలర్ఫుల్ గా కనబడుతున్నాయి అక్కడక్కడ. ఇది దేశం అంతా ఉంది, అవేర్నెస్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవి చేయాలి అనే ఒక సంకల్పం వచ్చింది. అలాగే బేసిక్ నీడ్స్ లలో హర్ఘర్ జల్ యోజన ఏదైతే ఉందో, శుభ్రమైన నీళ్లు అనేది కూడా అవేర్నెస్ లేదు. ఇప్పుడు శుభ్రమైన నీళ్లు నల్లా ద్వారా ఇంటి వరకు వచ్చే నీళ్లు సుమారుగా 10 కోట్ల ఇళ్లకు నీళ్లు వచ్చాయి, సుమారుగా 75% ఇళ్లు కవర్ అవుతున్నాయి ఇది హర్జల్ అనేది. కనుక నీటి వసతి, టాయిలెట్ వసతి, ముఖ్యంగా ఉజ్వల దీని ద్వారా క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇంట్లోకి మహిళలు చాలా కష్టాలు ఉండేవాళ్ళు, సుమారుగా 6 కోట్ల ఇళ్లకు ఈరోజు ఉజ్వల స్కీమ్ తో వచ్చేసరికి గ్యాస్ ద్వారా వంటలు చేయడం, మహిళ శ్రమ తగ్గింది, ఆరోగ్యం బాగుపడి, ఈ బేసిక్ విషయాల ద్వారా అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడము, ఫ్లైట్స్ పరిగెత్తడం, లేకపోతే బుల్లెట్ ట్రైన్స్ పరిగెత్తడం కాదు. అభివృద్ధి అంటే కనీస అవసరాలు ఇవన్నీ కూడా. ఇంకోటి రూరల్ రోడ్ స్కీమ్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగి, రోడ్ లెంత్ ఎంత పెరిగింది అని అంటే 3 టైమ్స్ గ్లోబ్ చుట్టూ తిరిగేంత రోడ్ లెంత్ పెరిగింది ఈ 10 ఇయర్స్. దాని యొక్క ఫిగర్స్ కూడా ఇచ్చారు ఆ విధంగా. ఇలా డెవలప్మెంట్ అంటే కేవలం హైఫై డెవలప్మెంట్, ధనికులకు సౌకర్యాలు పెంచడం కాకుండా నిరుపేదలకు ఆరోగ్యము, మినిమం నీడ్స్, హెల్దీ ఫుడ్, ఇలాంటివన్నీ కూడా, హెల్దీ వాటర్, హెల్దీ ఉండడానికి టాయిలెట్స్, ఇవన్నీ రావడంతో ఇది సబ్కా విశ్వాస్ అని అనుకుంటాను. సబ్కా సాత్ అండ్ సబ్కా విశ్వాస్ అని అనగలగచ్చు ఇలాంటివి చూసినప్పుడు.
1: వెంకటారెడ్డి గారు, ప్రధానంగా గమనించినట్లయితే మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, 2047 వికసిత భారతే ప్రధాన లక్ష్యంగా చేస్తున్న నేపథ్యంలో ఈ సేవా సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఇప్పుడు జనసేవాసే దేశ సేవ అంటున్నారు. అయితే ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైన పరిసరాలు, మౌలిక వస్తువులని అలాగే మానవరులని, వాటి యొక్క పని సామర్థ్యాన్ని ఎంతో కొంత పెంచే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఒక పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలు అక్కడి ప్రజల ఆదాయంపై, ఉపాధి అవకాశాలపై ఎలాంటి గుణాత్మకమైన ప్రభావాన్ని చూపిస్తాయి?
0: ఆరోగ్యము మెరుగుపడటం వల్ల మనకి పని మీద, శ్రమ ఉత్పాదకత మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఆరోగ్యం అనేది. చాలా వరకు ఇంతకుముందు ఒకసారి మనకి ఒక ఆర్థిక శాస్త్రవేత్త శామల్సన్ అనే అతను అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తూ, అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్కమ్ లో 25% అనేది, అంటే 25% అమెరికా ఇన్కమ్, ప్రజల ఆరోగ్యము మెరుగుపడటం ద్వారా ద్వారా పెరిగింది అనే చెప్తున్నారు. అది మనకి భారతదేశంలో మనకి అలాంటి ఎస్టిమేట్స్ దొరకపోయినా కూడా అది మనము చూడవచ్చు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మన దేశ సంపద ఎంత పెరుగుతుంది అనేది. ఎందుకంటే మనకి అనారోగ్య సమస్యల వల్ల సెలవులు తీసుకొని పనికి పోకుండా ఉండటం అనేది తగ్గిపోతాము. అట్లాగే అదొకటే

0: కాకుండా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవటం కూడా, ఇప్పుడు అనారోగ్య సమస్యల వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకి లాసే, అభ్యసన సామర్థ్యం దెబ్బతిని. అదేమవుతుంది అంటే వాళ్ళు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పోయిన కొద్ది అది దాని ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. సో వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ ఉత్పాదకత మీద కూడా అది చూపిస్తుంది. అంటే ఒక పిల్లవాడు ఎవరైతే తరచుగా అనారోగ్యం పాలవుతూ చదువుకుంటూ పోయిన పిల్లవాడికి, ఆరోగ్యంగా ఉండి చదువుకుంటున్న పిల్లవాడికి మనకి తేడా చూడవచ్చు. సో అలాగే ఇప్పుడు మనకి ఈ శుభ్రత వల్ల రెండు రకాలండి. ఒకటేమో మనకి శ్రమ ఉత్పాదకత సామర్థ్యాలు పెరగటం అనేది ఒకటి, ఎఫిషియెంట్. రెండోది ఏంటంటే మనకి కాస్ట్ సేవింగ్ అంటాము. అంటే ఇది మనకేందంటే ఖర్చులను కూడా, అనారోగ్య సమస్య వల్ల మనకేంటి, ఒకటి మనకి లాస్ ఉంటుంది, అది మనం చేసే పని. రెండోది మనం హాస్పిటల్కి వెళ్ళి దాన్ని తగ్గించు ట్రీట్మెంట్ కోసం అని మనం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అదే మనకి మన పరిసరాలు శుభ్రంగా ఉండి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటిది తగ్గించుకుంటూ ఉంటుంది, ఇది కాస్ట్ సేవింగ్ అంటాము. సో దానివల్ల ఎంత అంటే మనకి డిసీజ్ బర్డెన్ అంటే అనారోగ్య భారాలు అనేది కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల వాటిని తగ్గించుకునే అవకాశం ఉన్నది.
1: మురళీ మనోహర్ గారు, ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టి పుష్కర కాలం పూర్తయింది. మరి ఈ 12 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమాల ద్వారా తయారీ రంగంలో మన దేశం సాధించిన మార్పులను ఎలా అంచనా వేయాలి? అంటే రక్షణ ఉత్పత్తుల నుంచి రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ వరకు దేశీయంగా తయారీ రంగంలో పెరుగుతున్న అంశాలను ఏ విధంగా బేరీజు వేసుకోవాలి? ప్రపంచ తయారీ కేంద్రంగా మన దేశం ఎదగడానికి ఇంకా ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టారు?
2: మోడీ గారు వచ్చాక కొన్ని అంటే రివర్స్ గా ఆలోచించడం మొదలు పెట్టాం గతంలో లాగా. ఇప్పుడు డిఫెన్స్ రంగం ఉంది, అది మనం కొనుక్కోవాల్సిందే, మన దగ్గర మనం తయారు చేయలేమనే ఒక మైండ్ సెట్ ఉండేది. మొదటిసారి దేశంలో డిఫెన్స్ రంగంలో మనమే ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాం. ప్రైవేటీకరణ కూడా జరిగిపోయింది, ప్రైవేట్ పీపుల్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 14 లో మనకు 5,000 కోట్లు 10,000 కోట్లు కూడా ఉండేది కాదు, ఇప్పుడు 100,000 కోట్లకు మనం ఎదిగాం. అంత అంటే ఆయుధాలు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం, ఆయుధాలు వాడుకోవడమే కాకుండా కొనడం కూడా తగ్గించేసాం బాగా. ఆ విధంగా స్వయం సమృద్ధి వైపు, ఆత్మనిర్భరత వైపు మనం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సామాన్యుడికి బ్యాంకుకు సంబంధం లేదు అనుకునే వాళ్ళం, బ్యాంక్ అంటే అది డబ్బున్న వాళ్ళదే అనేటువంటి ఒక మైండ్ సెట్ మనకు ఉండేది. కానీ ఒక్కసారి ఈ దేశంలో సుమారుగా 40-50 కోట్ల మంది బ్యాంకు మెట్లెక్కారు మొదటిసారి. జన్ధన్ యోజన అని 2014 రాగానే మొదలు పెట్టినటువంటి స్కీమ్ ఇది, ఏందో అనుకున్నారు అందరూ. కానీ మొత్తం దేశం సగం జనాభా మొత్తం బ్యాంక్ మెట్లు ఎక్కడం, బ్యాంక్ తో కనెక్ట్ అవ్వడం, ఆధార్ మొబైల్ ఇది లింక్ చేయడం తోటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి మొదలయ్యాక లీకేజెస్ అనేవి కంప్లీట్ గా ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు రూపాయి పంపిస్తే రూపాయి చేరుతుంది, ఎక్కడ లీకేజ్ ఉండదు. దాని కారణంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో స్కీమ్స్ కూడా, ఏ స్కీమ్స్ అయినా డైరెక్ట్ మనీ ఇచ్చే స్కీమ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మహిళలకు, వీళ్లకు, అందరికి కూడా. కనుక కరప్షన్ నేను అంటాను కానీ పెద్ద ఎత్తున ఒక అవినీతి తగ్గడానికి ఉపయోగపడ్డది. అట్లాగే మనం చూసినట్టయితే GST కూడా ఒక అద్భుతం మనకు, ఎక్కడంటే అక్కడ రోడ్లపైన ఆగిపోయాయి మన వెహికల్స్ అన్ని కూడా. ఆదాయం పెరిగిపోయింది, ప్రభుత్వాల యొక్క ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. అనేక రాష్ట్రాల్లో రైతులు ఒక 5,000-10,000 ఉండొచ్చు కానీ చాలా ఉపయోగం. ఇది ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటాము, ప్రజలను కలుపుకొని పోయేటువంటి గవర్నెన్స్ ఇది. ఈ విధంగా ఒక రకమైన ప్రజల్లో ఆత్మ నిర్భరత ఏర్పడ్డది, భరోసా ఏర్పడ్డది. పేదవారికి కూడా పర్వాలేదు, మేము బ్రతకగలుగుతాము అనేటువంటి ఒక భరోసా ఏర్పడ్డది. అట్లాగే ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో ఏడా లేని విధంగా మన దగ్గర క్యాష్లెస్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. సామాన్యుడు పళ్ళు అమ్ముకునేవాడు, పూలు అమ్ముకునేవాడు కూడా హాయిగా స్కానర్ పెట్టే 10 రూపాయలు 20 రూపాయలు, లాస్ట్ పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కూడా 10 రూపీస్ కూడా. ఆ విధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది సామాన్యుడు, ఇంత ఇల్లిటరేసీ ఉండే ఈ దేశంలో ఇది సాధ్యమా అని అనుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇండియన్స్ ఆర్ వండర్ఫుల్ పీపుల్. వాళ్ళు ముందు పెడితే డెమోక్రసీ మొదటిసారి మనం ప్రిఫర్ చేసినప్పుడు కూడా మనల్ని వెక్రించిన వాళ్ళు ఉన్నారు లైన్ లో నిలబడి, ఆ ఇల్లిటరేట్స్ వీళ్ళు ఏం చేయగలుగుతారు. కానీ ఎక్కువ లైన్ లో నిలబడి ఓటేసేవాడు చదురాని వాడే. కనుక నేనేమంటున్నానంటే ఈ దేశంలో కల్చరల్ స్ట్రెంగ్త్ అనేది ఒకటి ఉంది, ఆ డిసిప్లిన్ ఒకటి ఉంది, అది మనల్ని నడిపిస్తా ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. నేనేమంటున్నాను, లైన్ లో నిలబడి ఓటేసే దగ్గరికి స్వాతంత్రం వచ్చాక ప్రారంభమైతే ఈ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ వరకు మనలో ఏం చూస్తున్నామంటే, చదువు ఉన్నా లేకపోయినా ఒక డిసిప్లిన్ ఉంది, ఒక కల్చర్ ఉంది మనకు. దాన్ని కనుక ఎంత ట్యాప్ చేస్తే అంత ఎనర్జీ భారతదేశంలో ఉంది అని మొదటిసారి ఇది రియలైజ్ అవుతున్నాం మనం. ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న స్కీమ్స్ ద్వారా మనలో మనకు విశ్వాసం ఏర్పడ్డది. నేను అందుకే దాన్ని ఆత్మ నిర్భరత అని అంటున్నాను.
1: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక స్పష్టంగా వ్యాఖ్య చేశారు, స్వచ్ఛతను ప్రజారోగ్యం అంశం నుంచి ఆర్థిక ఉత్పాదకత సమృద్ధి అంశంగా మనం గమనించాలి అని మోదీ

0: చెప్పారు. మరి మోదీ ఇచ్చిన ఈ వ్యాఖ్యను, వ్యాఖ్య నేపథ్యాన్ని మీరు ఎలా గమనిస్తారు, ఎలా చూస్తారు?
1: అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఈ స్వచ్ఛత అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నా అంటే ఆ క్లీన్లీనెస్ ఒక ఎఫెక్ట్ మనకి పిల్లల ఆరోగ్యం దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఆరోగ్యం మెరుగుపడటం వల్ల, ఈ మెరుగుపడటం ఒకటే కాదు, దాంతోపాటు మనకి పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల పిల్లల యొక్క చదువులలో మనకి మెరుగు కనిపిస్తుంది వాళ్ళకి. అలాగే పెద్దవాళ్ళలో ఆరోగ్యం మెరుగుపడటం వల్ల వాళ్ళ యొక్క శ్రమ ఉత్పాదకత పెరగటం వల్ల, ఇవన్నీ ఏమిటి అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ అంటే మానవ వనరుల అభివృద్ధికి అవుతుంది, అట్లానే దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనకి మురళీ మనోహర్ గారు ఇంతకుముందు ఎల్పిజి గురించి తీసుకొచ్చారు. ఎల్పిజి అనేది ఒక స్వచ్ఛతకి సంబంధించిన విషయమే కాదు, ఎల్పిజి వల్ల మనకి మహిళలు వంటకి సంబంధించినటువంటి వంట సరుకు అంతా కూడా మహిళల బాధ్యత ఉండదు. వాళ్ళంతా అంతకుముందు ఎల్పిజి లేకముందు దానికి కావాల్సినటువంటి వంట చెరుకు అంటాము అవన్నీ తీసుకొని రావాల్సి వచ్చేది. అంటే దాని మీద మహిళలు ఎంత సమయము, ప్రతిరోజు కానీ ఒక వారంలో ఎంత సమయం కేటాయించేవారు. ఇప్పుడు ఎల్పిజి రావటం వల్ల వాళ్ళు అంతకు ముందు ఎంత సమయము, ఒక రోజుకు కానీ ఒక వారానికి కానీ ఒక నెలకు కానీ వాళ్ళు ఎంత సమయం కేటాయించారు దాని మీద వంట సెరకుని సమకూర్చుకోవటంలో, అంత సమయం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ ఆదాయం పెరగటమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది కదా. ఎంత మంది మహిళలు భాగస్వామ్యం అయితే ఆర్థిక వ్యవస్థలో, అంటే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానికి తగ్గట్టుగా మనకి దేశ సంపద పెరుగుతుంది.
0: మురళీ మనోహర్ గారు, కొత్త జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన గుణాత్మకమైన మార్పులను ఎలా విశ్లేషించుకోవాలి, ముఖ్యంగా ఈ కొత్త విద్యా విధానం దేశ యువత భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది?
2: విద్య విషయంలో ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. మనకు అందరు తెలియాల్సిన విషయం ఏంటంటే విద్య కాంకరెంట్ లిస్ట్ లో వస్తుంది, ఇద్దరికి బాధ్యత ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. సుమారుగా 35 ఏళ్లుగా మన విద్యారంగంలో ఏ మార్పు లేదు. రాజీవ్ గాంధీ గారు 86 అనుకుంటాను, ఆ తర్వాత మళ్ళా విద్యారంగంలో ఏ మార్పు లేదు. నేషనల్ పాలసీలో మార్పు రాలేదు. దాంతో అప్పుడు 86 బిఫోర్ ఎడ్యుకేషన్ లో మన దేశంలో కూడా మనకి ఇంటర్నెట్ లేదు, లేకపోతే మొబైల్ లేదు, అప్పుడు ఏది లేదు. 35 ఏళ్ల తర్వాత అన్ని మారినాయి, ప్రపంచమే మారిపోయింది. టెక్నాలజీ ఇంటర్నెట్ కాదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసింది. ఇంత మార్పు వచ్చాక విద్యారంగంలో ఏ మార్పు లేదని అంటే నవ్వుకుంటారు. మోడర్నైజ్ చేస్తూ NEP 2020 మొదటిసారి మోడీ గారు ప్రవేశపెట్టారు. చాలా మందికి దీనిపైన ఇంకా అవగాహన రాలేదు. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఇండియా అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే రీడింగ్ రైటింగ్ అని, అంటే ఇది థింకింగ్ బ్రెయిన్ కి సంబంధించింది అని. కానీ ఎడ్యుకేషన్ అంటే హెడ్ ఒక్కటే కాదు, హ్యాండ్ ఇన్వాల్వ్ అవుతుంది, హార్ట్ ఇన్వాల్వ్. గాంధీజీ స్వయంగా స్కూల్ నడిపి టాల్స్టాయ్ ఫార్మ్ అని నడిపి ఆయన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ డజన్ బిలాంగ్ టు ఓన్లీ హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్ అని చెప్పారు. కనుక థింకింగ్ ఎడ్యుకేషన్ అంటాము హెడ్ తో అంటే రీడింగ్ రైటింగ్. బట్ డూయింగ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? చేతులతో. అందుకే ఏమి పనికిరాని పిల్లలు తయారయ్యారు. చదువు వస్తుంది, పీజీ వస్తుంది, పిహెచ్డి అవుతుంది, చేతులతో ఏం పని చేయలేరు. అలాగే హార్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ కూడా వాల్యూస్, ఇవేవి మన ఎడ్యుకేషన్లో లేవు. ఈ రెండు మిస్ అయిపోయినాము. ఒకటే రీడింగ్ రైటింగ్ ర్యాంక్స్ NIT IIT అమెరికా ఇలా టార్గెట్ కాగానే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మిస్ అయిపోయినాం. 64 కళలు పెంచి పోషించిన దేశం, కళలు చదువులో భాగం కాదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దీన్ని అడ్రస్ చేయబోతుంది. కనుక స్కిల్డ్ పీపుల్ తయారవుతారు. 6వ తరగతి నుంచి వొకేషనల్ కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు, వాల్యూస్ ను కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు, ఫైన్ ఆర్ట్స్ కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అందుకే ప్రోగ్రెస్ కార్డు 360 డిగ్రీస్ ప్రోగ్రెస్ కార్డు రాబోతుంది. ఇవన్నీ కాస్త డీప్ గా చదివితే గానీ మనకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ గా టాప్సీ టర్వీ అయిపోతుంది. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ఒకటి మాత్రమే అడ్రస్ చేయగలిగింది. ఉదాహరణకు మనకు ఈవెన్ మాతృభాష పట్ల కూడా సరైన అవగాహన లేదు. మాతృభాషలో చదువుకుంటే ఏం లాభం లేదనే దీంట్లో సగం ఇంగ్లీష్ వాళ్ళమైనా సగం తెలుగు వాళ్ళమైపోయినాం మనం. దీర్ఘకాల సమస్యలను ఇది అడ్రస్ చేయబోతుంది. NEP కూడా త్వరలో గ్రౌండింగ్ కాబోతుంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ రాబోతుంది. అంటే చిన్న తరగతిలో ఉన్నప్పుడే మినిమం రిక్వైర్మెంట్ రాయడము చేయడము ఇలాంటివి లేకుండానే 10th క్లాస్ వచ్చేస్తా ఉన్నారు. ఇలాంటి బేసిక్ విషయాలన్నీ కూడా న్యూ పాలసీ అడ్రస్ చేయబోతుంది.
0: వెంకటరమణ గారు, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో ఎలాంటి శాశ్వతమైన ప్రవర్తన మార్పు తీసుకురావచ్చు? ముఖ్యంగా స్వచ్ఛత లోపం అనేది ఒక ప్రాంతం ఆర్థిక వ్యవస్థకు ఎంతటి ప్రత్యక్ష పరోక్ష నష్టాన్ని కలిగిస్తుంది?
1: మనకి ఆర్థిక పరమైనటువంటి ఇదిలో మనం సుస్థిర శరీర అభివృద్ధి అనేది ఒకటి తీసుకొస్తున్నాం. అంటే ఇది మనకి ఇండియాకి

కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి అనేది. సో మనకి మీరు అన్నట్టు ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల మనకేమవుతుందంటే పర్యావరణానికి భంగం కలిగేటటువంటి పరిస్థితి, అంటే ఎంత ఎక్కువ

0: కార్యక్రమానికి దాంట్లో భాగస్వాములు అయ్యారు.
1: ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, డాక్టర్ వెంకటనారాయణ గారు, ఈ స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్, జనసేవాసే దేశ సేవ ఇలాంటి కార్యక్రమాలు, అలాగే గత 25 ఏళ్లలో మోదీ ప్రజా జీవితంలో సాగించిన ప్రస్థానం గురించి, గత 12 సంవత్సరాల్లో దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలతో మీరు పంచుకున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
1: 25 ఏళ్ల ప్రజా జీవితం, 12 ఏళ్ల ప్రధానమంత్రి పరిపాలన, ఈ ప్రయాణంలో విధానాలు, పథకాలు, సంస్కరణలు, విజయాలు, సవాళ్లు, ఇలా ఎన్నో కలగలిసిన ఒక విస్తృత అధ్యాయంగా ఆవిష్కారమైంది. మోదీ ప్రస్థానం ఒక వ్యక్తి రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, గత 15 శతాబ్దంలో భారత రాజకీయాలు, పాలనా విధానాలు, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక రంగం, ప్రపంచ వేదికపై భారత పాత్రలో వచ్చిన మార్పులను కూడా ఆవిష్కరించింది. సేవ నుంచి సంకల్పం వరకు, సంకల్పం నుంచి అభివృద్ది వరకు, అభివృద్ది నుంచి వికసిత భారత్ 2047 వరకు ఈ ప్రయాణంలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా కీలకం. మరి ఆ దిశగా మన దేశం మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిద్దాం. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ మురళీ మోహన్ గారికి, డాక్టర్ వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు సేవా సంకల్ప అభియాన్, ప్రజాసేవలో నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు ప్రొఫెసర్ పి. మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఈనాటి కరెంట్ అఫైర్స్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా మరణం మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినబోతున్న పాట విక్కీదాదా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసింది, గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమలో ఇప్పుడు క్షణక్షణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ప్రకటన విన్నారు ఆకాశవాణి. సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने तमिलनाडु में 13,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. भारत की प्रगति को समृद्ध सांस्कृतिक विरासत और वैज्ञानिक उपलब्धियों से प्रेरित बताया. प्रधानमंत्री ने कहा, देश युवाओं को अपार अवसर प्रदान कर रहा है. देश के विकास के लिए युवाओं से अपनी क्षमताएं पहचानने का आग्रह किया. सर्वोच्च न्यायालय ने अधिकारियों को शांतिपूर्ण प्रदर्शन में शामिल लोगों की अवैध हिरासत रोकने और सुचारू यातायात जारी रखने के निर्देश दिए. भारत ने नई दिल्ली में हुई घटनाओं पर संयुक्त राष्ट्र मानवाधिकार परिषद की टिप्पणियां खारिज की, इसे दोहरा मापदंड और अपने आंतरिक मामलों में अनुचित हस्तक्षेप बताया. नेपाल की बूढ़ी गंडकी नदी में अचानक बाढ़ से गोरखा जिला प्रभावित, अब तक 80 लोगों को बचाया गया और 5 लापता. काहिरा में निशानेबाजी विश्व कप में उदयवीर सिद्धू ने 10 मीटर एयर पिस्टल स्पर्धा का स्वर्ण पदक जीता. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज चेन्नई में 13,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. प्रधानमंत्री ने इसे ऐतिहासिक अवसर बताया. उन्होंने कहा कि इन परियोजनाओं से संपर्क सुविधा बेहतर होगी, उद्योग और व्यापार मजबूत होंगे तथा राज्य के युवाओं के लिए रोजगार के नए अवसर उपलब्ध होंगे. श्री मोदी ने कहा कि ये परियोजनाएं दैनिक यात्रा आसान बनाएंगी और राज्य की आर्थिक वृद्धि में मदद करेंगी. प्रधानमंत्री ने कहा कि तमिलनाडु में परंपरा और आधुनिक विकास साथ साथ जारी है.
3: मंदिर से मेट्रो तक तमिलनाडु के ये अनुभव, यही आज के भारत की स्पिरिट.

0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అండ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్.
1: మ్యామ్, ఐ యూస్ టు థింక్ కంప్యూటర్స్ వర్ ఫర్ పీపుల్ ఇన్ సిటీస్.
2: అండ్ నౌ?
1: నౌ ఐ థింక్ మ్యామ్, టెక్నాలజీ ఇస్ నాట్ సంథింగ్ దట్ బిలాంగ్స్ ఓన్లీ టు సిటీస్. ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఇస్ దట్ రైట్ మ్యామ్?
2: Yes.
3: A technology policy becomes meaningful at exactly that moment when a girl stops seeing technology as belonging to someone else. The schools also focus on self-defense classes, and Meera learns another lesson here.
4: Students, step back. Step back. Yes. Hands up.
1: Oh, like this, sir?
4: Yes, Meera. Very good. Once again, step back and hands up. You.
5: Good.
4: Just once again, you also. Step back and your hands up.
1: Like this, sir? Am I doing right?
4: Yes,
3: and sometimes
4: wonderful.
3: Empowerment sounds like a simple instruction. Hands up, feet firm, look forward.
6: Now we are fearless and strong.

కళ్యాణ కర్ణాటక రీజన్. జడేష్ ఇన్కల్కేటెడ్ ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ఎట్ ది టెండర్ ఏజ్ ఆఫ్ 8 హి స్టార్టెడ్ లర్నింగ్ తబలా అండర్ హిస్ ఫాదర్స్ గైడెన్స్. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ ద టర్న్ ఆఫ్ హిస్ అంకల్ పండిత్ సాతిలింగప్ప దేశాయి కల్లూర్, అ టాప్ గ్రేడ్ తబలా ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి ధార్వాడ్, టు ఇంపార్ట్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్ తబలా టు జడేష్. బిలాంగింగ్ టు పూరబ్, ఫరూఖాబాద్ అండ్ అజ్రాద్ ఘరానా, జడేష్ హ్యాస్ ఆల్సో అచీవ్డ్ ద స్టైల్ ఆఫ్ ఢిల్లీ ఘరానా. అ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్, జడేష్ హ్యాస్ అచీవ్డ్ మెనీ టాప్ గ్రేడ్స్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, ఎన్థ్రాలింగ్ ఆడియన్స్ అండ్ కొనైజర్స్ ఆల్ అరౌండ్ ఇండియా అండ్ అబ్రాడ్ విత్ రెపర్టైర్ ఆఫ్ హిస్ రిసైటల్స్ ఇన్కార్పొరేటింగ్ వేరియస్ స్టైల్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. జడేష్ హ్యాస్ షేర్డ్ స్టేజ్ విత్ మెనీ ఎమినెంట్ అండ్ సీనియర్ మ్యూజిషియన్స్. హీ హ్యాస్ గివన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్ ఆల్సో. టునైట్ పండిత్ జడేష్ హోగార్ విల్ బిగిన్ హిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ తబలా సోలో ఇన్ తీన్ తాల్. హార్మోనియం లహరా ఈజ్ ప్రొవైడెడ్ బై శ్రీ రేవయ్య వస్త్రద్ మఠ్.

తగ్గత్రిక జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన జన

దగితట గదిగన తగితట గదిగన దగితట గదిగనదా గదిగనదా దగితట కథ అనగత్ ఇంద్రకృత దాగే ది గే తధా కత్ ఇంద్రకృత దాగే ది గే తధా కత్ ఇంద్రకృత దాగే ది గే తధా

తడకత్తడతడ ధిత్త తగ దుమికిట తగ ఘడానద ధగిటట కథానద ధానద ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా బిజిలీ కడక్ పరన్ పండిత్ కంటే మహారాజ్.

తిరిగడతకు తిరిగడతకు నానా అన్నా తిరిగడతకు తిరిగడతకు తక్కడం ధాజిన కత్తదే.

పచ్చట చెట ధక్క దిక్కట గిన్న చిన్న కిన్న తిరిగిడతగత ధాగిన దీగిన తిరిగిడతగత దీనాన్ని నాకిడతగ తిరిగిడతగత ధిరిగిడతగత ధా దీనాన్ని నాకిడతగ తిరిగిడతగత ధిరిగిడతగత ధా దీనాన్ని నాకిడతగ తిరిగి

కద్ధా కిట్ట తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్గ తగ్గ తగ్గ ధా నా దగ్

0: టు పబ్లిక్ పొజిషన్స్. వైలెంట్ రెస్పాన్సెస్ టు ప్రొటెస్ట్ ఇన్ ఆర్ నేబర్హుడ్ హ్యావ్ గాన్ అన్కామెంటెడ్, యాజ్ ఇన్ డీడ్ హ్యావ్ లా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వెసినిటీ. సచ్ డబుల్ స్టాండర్డ్స్ ఓన్లీ ఎరోడ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ఇట్స్ స్టాండింగ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ది లాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ మల్టీలాటరలిజం.
1: An Indian national injured in the attack on Riyadh's King Khalid International Airport in Saudi Arabia has died, taking the total death toll to 13. In a social media post, the Indian embassy in Riyadh said the injured Indian national succumbed to his injuries today. It added that 10 Indians were among around 300 people injured in the attack that took place yesterday. In view of the current situation, the Indian embassy in Riyadh reiterated its earlier advisory for the Indian nationals in Saudi Arabia to remain alert and vigilant and stay indoors as necessary. The 9-day festival of Sharadiya Navratri began with religious fervor and devotion across the country today. People worship goddess Durga in her 9 forms during the festival. Thousands of devotees thronged temples to offer prayers and seek blessings as special rituals, traditional ceremonies and devotional celebrations marked the auspicious occasion. In cricket, India defeated West Indies by 14 runs in the third T20 international at the Holkar Stadium in Indore today. Chasing 224 runs for victory, West Indies could manage to score 209 for 7 in stipulated 20 overs. Earlier, West Indies won the toss and opted to bowl. Put into bat, India were all out for 223 in the stipulated 20 overs. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో భయం గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మగారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి. రేపు 2వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ. 6:35 పరంపనులు, యాసంగి పంటలలో వ్యవసాయ పనులు అనే అంశంపై వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయతరంగిణిలో ప్రకృతి పూల సోయగం బతుకమ్మ ప్రత్యేక రూపకం, ఇంకా బతుకమ్మ ప్రత్యేక గీతం. అనంతరం ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనే అంశం గురించి న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకరరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ 3 అంశాలు రేపటి ఉదయ తరంగిణిలో 7:15. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్యగారి గాత్రం. 9:10 గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 10:03 దేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవి నీరాజనం 2వ భాగం ప్రసారమవుతుంది. 11:03 హిందీ కార్యక్రమం నవరాత్రి ప్రత్యేక హిందీ రూపకం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సతీష్ కశీకర్ గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో శాండ్విచ్ జిఎస్ లక్ష్మిగారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 శ్రీమతి కట్ల వర్షితా బృందం వారు ఆలపించే బతుకమ్మ పాటలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వివిధ పంటలలో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అందించే వివరాలుంటాయి. 7:15 ఇల్లు వాకిలిలో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అండ్ హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. 7:45 వికసిత భారత్. 8:03 ఇన్సైట్స్. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13

నిమిషాలు దాటి 28 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.

సహించబోను, అభిమానం చెల్లించలేను, అవమానం సహించబోను, సహించబోను, సహించ